శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సూక్తి సుధ.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి విజయాన్ని కోరుకుంటాడు. విద్యార్థి మంచి మార్గులు సాధించాలని కోరుకుంటాడు. వ్యాపారి లాభాలు సంపాదించాలని ఆశిస్తాడు. ఉద్యోగి ఉన్నత స్థాయికి చేరాలని ప్రయత్నిస్తాడు. నాయకుడు ప్రజల గౌరవాన్ని పొందాలని చూస్తాడు. సాధారణంగా ప్రజలు సంపద, హోదా, ఖ్యాతి, అధికారాన్ని విజయంగా భావిస్తారు. కానీ ఇస్లాం మనకు విజయానికి మరింత లోతైన మరియు శాశ్వతమైన అర్థాన్ని నేర్పిస్తుంది. అల్లాహ్ దృష్టిలో నిజమైన విజయం అంటే కేవలం ఈ ప్రపంచంలో విజయం సాధించడం కాదు, ఆయన ప్రసన్నతను కూడా పొందడం. అల్లాహ్ తన పవిత్ర గ్రంథమైన ఖురాన్లో విజయానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాన్ని ఇచ్చాడు. ఖురాన్ ప్రకారం మనిషి బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడం, మనం చేసే ప్రతి మంచి పని అల్లాహ్ కోసమే చేయాలి, ఆ పని పవిత్రమైన సంకల్పంతో సంపూర్ణ విశ్వాసంతో చేయాలి, దాని యొక్క ఫలితం వెంటనే మనకు కనిపించకపోయినా అల్లా దృష్టిలో మన కృషి వృధా కాదు. ఖురాన్ ఇలా చెబుతోంది, మానవునికి అతడు కృషి చేసినదే లభిస్తుంది. ఈ వాక్యంలో మనకు గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. విజయం పూర్తిగా మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రయత్నించడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అల్లా మనం ఎంత సంపాదించామో, ఎంత పేరు తెచ్చుకున్నామో మాత్రమే చూడడు. మనం ఎంత నిజాయితీగా శ్రమించామో, ఎంత సహనంతో నిలబడ్డామో, ఎంత విశ్వాసంతో ఆయనపై ఆధారపడ్డామో చూస్తాడు. ఇస్లాం ప్రకారం విజయానికి మూడు ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. ఈమాన్, విశ్వాసం, సహనం, దైవభీతి. విశ్వాసం మనకు సరైన దశను చూపిస్తుంది. సహనం కష్టకాలంలో మనల్ని నిలబెడుతుంది. దైవభీతి మన ప్రతి నిర్ణయాన్ని అల్లాహకు ఇష్టమైన మార్గంలో ఉంచుతుంది. ఈ మూడు గుణాలు ఉన్నవాడు తాత్కాలికంగా వెనకబడినట్టు కనిపించినా అల్లా దృష్టిలో విజయవంతుడే. అలాగే సమాజ విజయానికి కూడా ఖురాన్ ఒక గొప్ప సూత్రాన్ని అందిస్తుంది. ఏ జాతి తమలోని గుణాలను మార్చుకోనంత వరకు అల్లా వారి స్థితిని మార్చడు. దీనిని అర్థం ఏమిటంటే, మార్పు బయట నుంచి రాదు, మన హృదయాల నుంచి ప్రారంభమవుతుంది. వ్యక్తి తనను తాను సరిదిద్దుకుంటే కుటుంబం మారుతుంది. కుటుంబం మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే జాతి అభివృద్ధి చెందుతుంది. ఇస్లాం దృష్టిలో ఓటమి అంటే ఓడిపోవడం కాదు, అల్లాపై విశ్వాసం కోల్పోవడం, కష్టాల ముందు నిరాశ చెందడం, సత్యాన్ని విడిచిపెట్టడం. కానీ కష్టాలు కూడా అల్లాపై నమ్మకం ఉంచి సహనంతో నిలబడి ధర్మాన్ని పాటించే వ్యక్తే నిజమైన విజేత. మక్కా నగర విజయం ఇస్లామీయ చరిత్రలో నిజమైన విజయానికి అత్యంత గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇది కేవలం ఒక నగరాన్ని స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు, ద్వేషాన్ని క్షమగా, శత్రుత్వాన్ని సోదరభావంగా, భయాన్ని విశ్వాసంగా మార్చిన అపూర్వ సంఘటన. ఎన్నో సంవత్సరాల పాటు హింస, నిర్బంధం, అవమానాలను ఎదుర్కొన్న తర్వాత కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవేశించినప్పుడు ప్రతీకారం తీర్చుకోలేదు. తనను హింసించిన వారినే క్షమించి, ఈరోజు మీపై ఎలాంటి నింద లేదు అని ప్రకటించారు. ఇదే ఇస్లాం చూపించిన అసలైన విజయం. అల్లా మనందరికీ సత్యమార్గంలో స్థిరంగా నిలబడే శక్తిని, కష్టాల్లో సహనాన్ని, విజయాల్లో వినయాన్ని, ప్రతి పనిలో పవిత్రత సంకల్పాన్ని ప్రసాద్.

0: సాధించుగాక. ఈ లోకంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి, పరలోకంలో శాశ్వత విజయాన్ని పొందడానికి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.
1: సూక్తి చదువు విన్నారు. సమర్పణ శ్రీమతి ఎండి ఆరిఫా బేగం.

0: America in Group A match at the Atlanta Stadium in United States last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా దేవీ స్తుతి వింటారు.

లావణ్య నిష్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే ముగ్ధమందస్మితోదార వక్ర స్ఫురత్ పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే

కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్థేర శోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే సులలిత నవయవ్వనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్సంభు బింబోక భృత్కందరే సత్కళా మందిరే మంధరే దివ్యరత్న ప్రభాబంధురచ్ఛన్న హారాదిభూష సముద్యోతమానానవద్యాంశు శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల

మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రామాలంకృతే సాధుభిస్సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమాణ

వికసిత నవచింషు కాతామ్ర దివ్యాంశు కచ్చన్న చారూరు శోభా పరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే వైభవానర్గళే శ్యామళే శ్యామళే కోమల స్నిగ్ధ నీలో

ఉక్తిం శుకాభం తం శుకం లాలయంతి పరిక్రీడతే పాణిపద్మద్వయేనాక్షమాలామపి.

Thank you.

మీరింత వరకు భక్తిరంజన కార్యక్రమంలో నాట్య కళ విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తొలకరిలో పశువులలో వచ్చే వ్యాధులు నివారణ గురించి తెలుసుకుందాం. వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు మారే వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవుల వృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి. దీనివలన పశువులు సులభంగా వ్యాధులకు గురి కాబడి మరణాలు సంభవించటం లేదా ఉత్పత్తి తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తొలకరిలో పశువులలో వచ్చే వివిధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశు పోషకుల దగ్గర తెలుసుకోవడం మంచిది. అయితే ఈ వ్యాధుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యాధి గొంతు వాపు వ్యాధి. తొలకరిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. పాస్టరెల్లా మల్టోసిడా అనే సూక్ష్మజీవి ఈ వ్యాధిని కలుగజేస్తుంది. వ్యాధి ఎక్కువగా గేదెలలో, ముఖ్యంగా పడ్డలలో వస్తుంది. కలుషితమైన మేత, నీటి ద్వారా ఆరోగ్యమైన పశువులకు వ్యాధి సోకుతుంది. పశువులలో అధిక ఉష్ణోగ్రత, మేత తినకపోవడం, పాల దిగుబడిలో ఆకస్మిక తగ్గుదల ఉంటుంది. నోటి వెంట లాలాజలం కారుతూ ఉంటుంది. గొంతు ప్రాంతంలో వాపు ఉండి పశువులు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివలన పశువు శ్వాస తీసుకునేటప్పుడు గొర్రెక వంటి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు కనిపించి 1-2 రోజుల్లో సాధారణంగా పశువు చనిపోతుంది. వ్యాధి సోకిన పశువులను వెంటనే మిగిలిన పశువుల నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. వ్యాధి నివారణకు తొలకరి ముందు నుంచే 5 మాసాల పైబడిన అన్ని పశువులకు టీకాలు వేసుకోవాలి. పశువు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. ఇక జబ్బవాపు వ్యాధి విషయానికొస్తే, గేదెలతో పోలిస్తే ఈ వ్యాధి ప్రభావం తెల్ల పశువుల్లో ఎక్కువగా ఉంటుంది. 6 నెలల నుండి 2 సంవత్సరాల వయసు గల ఆరోగ్యకరమైన పశువులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతూ ఉంటాయి. క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణమవుతుంది. కలుషితమైన ఆహారం మరియు నీరు ఈ వ్యాధి సంక్రమణకు ప్రధాన మూలంగా చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా అధిక జ్వరం మరియు పశువులు తినటం మరియు నెమరువేయటం మానేయటం ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. వ్యాధికారక సూక్ష్మజీవి పశువు తొడ, వీపు కండరాలను ఆశించి వేడి మరియు బాధాకరమైన వాపు కలిగజేస్తుంటుంది. పశువులు కుంటుతూ ఉంటాయి. వాపు కొన్నిసార్లు భుజాలు, ఛాతి మరియు మెడను కూడా ప్రభావితం చేస్తుంది. నొక్కినప్పుడు వాపులలో గ్యాస్ చేరడం ద్వారా గరగరమనే పగిలిన శబ్దం వినపడుతుంది. వ్యాధి సోకిన పశువులలో వాపులు తదుపరి చల్లగా ఉండి నొప్పి లేకుండా ఉంటాయి. కండరాలు కుళ్లిపోయి వాసన వస్తుంది. లక్షణాలు కనిపించిన వెంటనే 24 గంటల నుండి 48 గంటల లోపు ఎక్కువగా పశువులు చనిపోతూ ఉంటాయి. వ్యాధి సోకిన పశువులను వెంటనే మిగిలిన పశువుల నుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ఈ వ్యాధి నివారణకు తొలకరి ముందు నుంచే 5 మాసాల పైబడిన అన్ని పశువులకు టీకాలు వేసుకోవాలి. ఈ కాలంలో వచ్చే ఇంకొక వ్యాధి గురించి తెలుసుకుందాం. దాని పేరు ఆంత్రాక్స్ వ్యాధి. ఈ వ్యాధి పశువులకు మరియు మనుషులకు కూడా ప్రాణాంతకరమైన వ్యాధి. ఈ వ్యాధినే దొమ్మ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది కనుక పశు పోషకులకు ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆంత్రాక్స్ వ్యాధి బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఒకసారి ఏదైనా ప్రదేశంలో ఈ వ్యాధి వస్తే వ్యాధికారిక బ్యాక్టీరియా స్పోరులుగా మారి 100 సంవత్సరాల పైగా భూమిలో ఉండి వ్యాధిని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పశువులకు వ్యాధి సోకుతూనే ఉంటుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలలో ఈ వ్యాధి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో మరియు భూమిని లోతుగా దున్నినప్పుడు భూమిలోని స్పోర్లు పైకి వచ్చి పచ్చికను, నీటిని కలుషితం చేస్తాయి. ఈ విధంగా కలుషితమైన నీరు, మేత తీసుకోవడం వల్ల పశువులకు ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధితో చనిపోయిన కళేబరం కొయ్యటం, తినడం మరియు జోరీకల ద్వారా ఈ వ్యాధి మనుషులకు కూడా సంక్రమిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ ఆంత్రాక్స్ వ్యాధి శరీరంలో అవయవాన్ని సోకే దానిని బట్టి ప్రధానంగా

మూడు రకాలుగా ఉంటుంది. అవేంటంటే పేగు ఆంథ్రాక్స్, ఊపిరితిత్తుల ఆంథ్రాక్స్ మరియు చర్మ సంబంధ ఆంథ్రాక్స్. సాధారణంగా వ్యాధి సోకిన పశువులు బాక్టీరియా విడుదల చేసే విషయం వల్ల అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి. చనిపోయిన పశువుల ముక్కులు చెవుల ఆసనం నుండి రక్తం గడ్డకట్టకుండా కారుతూ ఉంటుంది. పశువు శరీరం చనిపోయిన తర్వాత గట్టిగా మారుతూ, కొన్నిసార్లు పశువులలో విపరీతమైన జ్వరము, వణకటం, పారటం, ఊపిరి భారంగా పీల్చడం ఉంటుంది. దొమ్ము ప్రదేశంలో వాపు ఉంటుంది కనుక ఈ వ్యాధిని దొమ్ము వ్యాధి అని కూడా అంటారు. 2-3 రోజుల్లో వ్యాధి ముదిరి పశువు కింద పడి కొట్టుకుని మరణిస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, వ్యాధితో చనిపోయిన పశువు శరీరం నిండా బాక్టీరియా ఉంటుంది కనుక ఒకవేళ పశువు శరీరం కోసినేడల గాలి తగిలిన వెంటనే బాక్టీరియా స్పోర్లుగా మారిపోతూ ఉంటుంది. ఈ స్పోర్లు పీల్చిన ఆహారం ద్వారా తీసుకున్న పశువులలో మరియు మనుషుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు జోరీకల ద్వారా కూడా బాక్టీరియా స్పోర్లు మనుషుల్లో చర్మ సంబంధ ఆంథ్రాక్స్ వ్యాధిని కలుగజేస్తాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వ్యాధితో చనిపోయిన పశువును కొయ్యడం గాని తినడం గాని చేయకూడదు. వ్యాధితో చనిపోయిన పశువును అలాగే పూడ్చి లేదా కాల్చివేయాలి. పశువు శరీర సైజును బట్టి కనీసం 6 అడుగుల లోతు గోతిని మెరక ప్రదేశంలో తీయాలి. సున్నము, ఉప్పు కలిపి పశువును పూడ్చివేయాలి. కాల్చే పద్ధతిలో 2 అడుగుల లోతులో గోతిలో కొయ్యమొద్దులు పెట్టి గోతి మీద ఇనుప కడ్డీలను క్రాస్గా ఉంచి దానిమీద పశువు కళేబరం ఉంచి పూర్తిగా తగులబెట్టాలి. ఈ విధంగా చేయటం వలన బాక్టీరియా పూర్తిగా నాశనం చేయబడుతుంది. అయితే కొంతమంది ఈ పశువు చనిపోయిన తర్వాత దాని రోడ్డు పక్కన పడేయటం అవి చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే, కుక్కలు లేదా ఇతర జంతువులు ఏమైనా పశువు శరీరాన్ని ఆహారం కొరకు చీల్చినప్పుడు ఆ బాక్టీరియాకి గాలి సోకి స్పోరులుగా మారి ఆ ప్రదేశాన్ని కలుషితం చేసే అవకాశం ఉంది. దీని నివారణ చర్యలు ఏమిటంటే, వ్యాధి సోకిన అనారోగ్య పశువును మంద నుంచి వేరు చేసి పశు వైద్యుణ్ణి సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకుని చికిత్స చేయించుకోవాలి. మిగిలిన ఆరోగ్యకరమైన అన్ని పశువులకు పశు వైద్యుల సహాయంతో ఆంథ్రాక్స్ స్పోర్ వ్యాక్సిన్ వేయించాలి. కొత్తగా పశువులు కొనేవారు సాధ్యమైనంత వరకు ఆంథ్రాక్స్ వ్యాధి ఉన్న ప్రదేశంలో పశువులు కొనకపోవడం మంచిది. ఒకవేళ వ్యాధితో పశువులు చనిపోతే దాంతోపాటు అది తినిన మేత, నీరు, ఆ ప్రదేశంలో నేల కూడా కనీసం 6 అంగుళాలు తీసి పశువుతో పాటు పూడ్చి వేయాలి లేదా కాల్చివేయాలి. గచ్చు నేల అయితే మరిగే నీటిలో సున్నం కలిపి ఆ ప్రదేశాన్ని పూర్తిగా కడగాలి. ఆంథ్రాక్స్ వ్యాధి ఉన్న ప్రదేశాల్లో ముందుగానే టీకాలు తీసుకుని ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా కొంతవరకు నివారించవచ్చు.

0: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
1: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
3: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా.
1: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bsc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ
4: దొరికే గాంజాని ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి అంటే ఎవరి టైం చేసే రిస్ట్రక్షన్స్ లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్స్ నాచురల్ ఎందుకంటే నాకు తెలియాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా తెలియాలి ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్క్లోజ్ చేస్తున్నాం అన్నది విధానం అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధ పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో
1: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ, ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట్ర ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం

0: అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగన్పూడి అనంత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచికా నిధి ఝాః. అథ వార్తా. భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని విహితాని. ప్రధానమంత్రి పారిస్ నగరే మిస్ట్రల్ ఏఐ సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణ్యా సహ ఆర్థర్ మెంచ్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన్ ఏఐ ఇది పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయే అపి అవధానం ప్రదత్తం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయ ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజ్గార్ మంత్రీ డాక్టర్ మనసుఖ్ మాండవీయాః అవోచత్ యత్ గతవర్షస్య అగస్త్ మాసాత్ ఆరభ్య 63 లక్షతోధికాః కర్మచారిణః PMVVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రే ఆనీతాః సంతి. యేషు ప్రాయః 30% మహిళాః సంతి. సః ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80% అధికాః సంస్థాః 25% న్యూనాః లఘుద్యమాః సంతీతి. ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమాన్యుయల్ మాక్రోన్ హ్యః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః కృతే హిందీభాషాయాం ఏకం భావపూర్ణం సౌప్రస్థానిక చలచిత్రం ప్రసారితవాన్, యత్ర సః ప్రధానమంత్రిణం ప్రియం మిత్రం ఇతి సంబోధయన్ అవదత్ ఫ్రాన్సః భవంతం స్నిహ్యతి. మైక్రోనః హిందీయాం అవోచత్ యత్ ప్రియ మిత్ర నరేంద్ర, ముఝే బహుత్ ఖుషీ హై ఆప్కా నైస్ ఏవియన్ ఔర్ పారిస్ దౌరే కే లియే స్వాగత్ కర్తే. ఫ్రాన్స్ భారత్ కీ దోస్తీ అమర్ రహే. ఫ్రాన్స్ రాష్ట్రపతి ప్రధానమంత్రిణః మోదినః ఏతం ప్రవాసం అతీవ ఫలదాయకం ఇది ఉదుఘోషయత్. ప్రవాసార్థం చ కార్తజ్ఞ భావం జ్ఞాపితవాన్. ఆగామి ఫర్వరి మాసె పునః మేళనస్య ఆకాంక్షాం ప్రకటయన్ సహ అవోచత్ యత్ ప్రవాసాయ అస్మాకం మైత్రీభావాయ చ ధన్యవాదః. వయం శీఘ్రమేవ ఫర్వరి మాసె పునః మేళనాయ ప్రతీక్షామహే. జై హింద్. కేంద్రీయ కృషి ఏవం కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహానః ఆభాసీయ మాధ్యమేన చతుర్ణాం రాజ్యానాం కృతే MSP ఇది న్యూనతమ సమర్థన మూల్యేన బృహత్ పరిమాణే తిలహన క్రయణస్య స్వీకృతిం అయచ్చత్. కృషి మంత్రాలయానుగుణం ఏషః క్రయణ సంకల్పః తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ హర్యాణా ఇత్యదేషు రాజ్యేషు మూల్య సమర్థన యోజనాంతర్గతం ప్రచలతి. అస్మిన్ గ్రీష్మకాలీన ఋతౌ ఉత్తరప్రదేశః సర్వ బృహత్ లాభార్థి రాజ్యత్వేన ఉదితః, యస్య కృతే 98,200,000 మెట్రిక్ టన్ మితం ముద్గం 97,000 మెట్రిక్ టన్ మితం మాష అథ చ 18,700,000 మెట్రిక్ టన్ మితం కలాయ క్రయణస్య అనుమతిః దత్తా. నవీన ఏవం నవీకరణీయ ఊర్జా మంత్రాలయస్య సచివః సంతోష కుమార సారంగీ న్యగాదీత్ యత్ దృఢ నీతిగత సంరచనయా అభినవ సర్వకారీయ ప్రయాసైః భారతం అద్య జగతి నవీకరణీయ ఊర్జా క్షేత్రే ప్రముఖ దేశత్వేన సముదేతి. నవదిల్ల్యాం ఆయోజితే హరిత ఏవం సతత వికాస సంధిః ఇత్యాఖ్యే 10వే సంవాద సత్రే నవీకరణీయ ఊర్జా ఊర్జా సురక్షా ఇతి విషయే భాషమాణః శ్రీ సారంగీ గత దశకే భారతస్య అభూతపూర్వ ప్రగతేః ఉల్లేఖం కృతవాన్. తేన ప్రతిపాదితం యత్ ఏషః వికాసః ముఖ్యతయా నవ్

0: ఏకీకరణీయ క్రయణ అనివార్యత, ప్రతిస్పర్ధాత్మక నివేద దిశానిర్దేశాః సహైవ స్వచాలిత మార్గేణ శత ప్రతిశతం వైదేశిక ప్రత్యక్ష నివేశం కరోతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారం 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం యోగా పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది, ఈ అంశం గురించి వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు. తర్వాత జల్ జీవన్ మిషన్ వివరాలు వింటారు. ఈ వివరాలు అందిస్తున్నవారు శ్రీమతి కెఎన్ పూర్ణచంద్రిక. అనంతరం గాంధీ మార్గం. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో మైసూర్ ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అంతర్జాతీయ సికిల్ సెల్ వ్యాధిపై ముఖాముఖి వింటారు అతిథి డాక్టర్ ప్రియాంక. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 వన్డే ఆర్జే జి లావణ్య గారితో పరిచయం వింటారు. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 లలిత సంగీత కార్యక్రమంలో వి మహేష్ కుమార్ గారి గానం వింటారు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో బాలికల్లో ఋతుక్రమం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయం. సాయంత్రం 5:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పాల్గొనే కార్యక్రమం రోజుగార్ మేళా 2026 ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో రంగస్థలి. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి సత్యభామ పాత్ర, నిర్వహణ శ్రీమతి గంధం రాజేశ్వరి, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసిమల కార్యక్రమంలో పంటల దిగుబడిని ప్రభావితం చేయడంలో సూక్ష్మ పోషకాల పాత్ర, ఈ అంశం గురించి డాక్టర్ జి రామారావు గారితో పరిచయం వింటారు. అనంతరం చిరుధాన్యాలలో అంతర పంటల సాగు వివరాలు వింటారు. 7:40 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 విజ్ఞానం మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ అంశం గురించి ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు గారితో పరిచయం వింటారు. 8:15 చిత్రగీతాలు. 9:15 స్పాట్లైట్. రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్. 10:00 గజేంద్ర మోక్షం హరికథా గానం వింటారు. సమర్పణ శ్రీ మడమల రాంబాబు. 11:10 12 సంవత్సరాల కేంద్ర పరిపాలన ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
2: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
1: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ది, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి మాన్షోన్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయ్రంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృ

0: ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,45,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకోనున్నారు. ఈ సందర్బంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెడుతూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 46వ శ్లోకం,

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః ఎవరి నుంచి భూతానాం జీవుల యొక్క ప్రవృత్తి ఉత్పత్తియు కర్మ ప్రవృత్తియు కలుగుతున్నాయో, ఏన యవని చేత ఇదం ఈ కనిపించే సర్వం సమస్త ప్రపంచము తతం అనగా వ్యాపించబడి ఉన్నదో, తం అటువంటి సర్వాంతర్యామిని అనగా ఈశ్వరుణ్ణి, మానవః మానవుడు, స్వకర్మణ తనకు విహితమైన కర్మ చేత, అభ్యర్చ్య అనగా ఫలసమర్పణ ద్వారా ఆరాధించి, సిద్ధిం విందతి జ్ఞాననిష్టాయోగ్యతను పొందుతున్నాడు.

తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అర్జున, సమస్త జీవులు ఉత్పత్తిని పొందే మూలబిందువు ఏదో అదే ఆ జీవుల కర్మ ప్రవృత్తికి మూలబిందువు. అదే ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉంది. దాని పేరే అంతర్యామి లేక ఈశ్వరుడు. మానవుడు తనకు విహితమైన స్వకర్మ యొక్క ఫలితాన్ని ఆయనకు సమర్పించడమనే అర్చన చేస్తే అప్పుడు అతడికి జ్ఞాననిష్టాయోగ్యత అనే సిద్ధి లభిస్తుంది. ఈ శ్లోకంలో వివరణ బట్టి దీనిలో సువిశాలమైన అంతర్యామి భావన ఉంటుంది. ఈ సాధకుడి యొక్క మనస్సులో గల మాలిన్యాలు తొలగిపోయి ఒక నూతన పరిశుద్ధి ఏర్పడుతుంది. ఇదే చిత్తశుద్ధి. దీనివల్లే జ్ఞానయోగ సాధనకు అర్హత ఏర్పడుతుంది. ఇదే ఇక్కడ భగవానుడు చెప్పుతున్న శుద్ధి. ఇది కనుక లభిస్తే మోక్షసిద్ధి అతి సన్నిహితం కాబట్టి దీనిని మోక్షద్వారంగా భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఫలత్యాగం చేయకపోతే ఇవే కర్మలు బంధకరాలవుతాయి. ఫలత్యాగం చేస్తే ఇవే కర్మలు మోక్షకరాలవుతాయి. భగవానుడు మనకు ఇక్కడ ఉపదేశిస్తున్న నేర్పు ఇదే.

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విల్దతి మా.

0: తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమం తర్వాత యోగా పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది, ఈ అంశం గురించి వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు.
1: కిడ్స్ లైక్ అ చిల్డ్రన్ అంటే 6 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసు, మరీ చిన్న వయసు వరకు కాకుండా కొంచెం పెద్దగా అయిన తర్వాత వారికి యోగా శిక్షణ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. సాధారణంగా ఈ వయసులో ఉన్న పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, ఇది స్కూలింగ్ ఏజ్. ఈ పిల్లల డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది? ఫర్ సపోజ్ స్కూల్ అనేది ఉదయం 8:30 మొదలవుతుంది అనుకుంటే 8 గంటలకు నిద్ర లేవడం జరుగుతుంది, 1:15 రెడీ అవుతారు, ఆ తర్వాత హడావిడిగా వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్లో డ్రాప్ చేస్తారు. స్కూల్ టైం అయ్యి ఇంటికి వచ్చేసరికి అలసిపోతారు. ఈ సమయంలో యోగా చేయమంటే మనకి ఎదురు ప్రశ్న వేస్తారు, రోజంతా స్కూల్లో చదివి క్లాసెస్ విని అలసిపోయి వచ్చాము, ఇప్పుడు యోగా చేయమంటారేంటి అని అంటారు. పోనీ అలా కాదు, సండే కానీ లేక ఏదైనా ఒక హాలిడే రోజును కానీ యోగా ప్రాక్టీస్ చేయమని చెప్తే, వారంలో దొరికే ఒక్కరోజు సెలవుకి ఈరోజు కూడా మీరు రెస్ట్ తీసుకోనివ్వరేంటి? ఒకవేళ అదే సపోజ్ మనం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయమని చెప్పలేదు వాళ్ళకి, అప్పుడు ఏం చేస్తారు? స్కూల్ యూనిఫామ్ కూడా మార్చకుండా కార్టూన్స్ చూస్తారు, లేదంటే వీడియో గేమ్స్ ఆడతారు, లేదంటే మొబైల్ ఫోన్ వాడకం గురించి అయితే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అంటే వాళ్ళకి అలా టైంపాస్ చేయడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది అనుకుంటున్నారు. యోగా వల్ల కూడా అటువంటి అనుభవం పొందవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. యోగా అంటే శాస్త్రబద్ధమైన శరీర సంబంధ వివిధ భంగిమలను పర్ఫామ్ చేయడం. యోగా అంటే జస్ట్ వ్యాయామాలే కాదు, వాటితో పాటు బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అంటే శ్వాసక్రియలు మరియు మెడిటేషన్ టెక్నిక్స్ కూడా జోడిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు 8 ఏళ్ల వయసు పైబడిన వారికి యోగా చెప్పడం అనేది కొంచెం సులువుగా ఉంటుంది. ఇన్స్ట్రక్టర్ చెప్పే యోగా టెక్నిక్స్ను అవగాహన చేసుకొని అభ్యసించడం వారికి కొంత సులభంగా ఉంటుంది. చిన్నప్పుడే యోగా సంస్కారాన్ని తీసుకొచ్చామనుకోండి, వారు పెద్దగా అయిన తర్వాత ఆ సంస్కారం పనిచేస్తుంది యోగా నేర్చుకోవడానికి. 8 ఏళ్ల వయసులోపు వాళ్ళకి ఓంకారాలు చెప్పించడం నేర్పించాలి, భ్రమరీలు చెప్పించడం నేర్పించాలి, అర్ధ పద్మాసనం ఎలా వేయాలి, పద్మాసనం ఎలా వేయాలి, వజ్రాసనం ఎలా వేయాలి, అంటే ఇలాంటి సులభమైన ఆసనాలు, మరి కఠినమైనవి కాకుండా. వీటితో పాటు ఊపిరితిత్తులను శక్తివంతం చేయడం ఎలా, దానికి కావాల్సిన బ్రీతింగ్ టెక్నిక్స్ని నేర్పించాలి. చిన్న వయసు వాళ్ళకి ఇవి చక్కగా పనిచేస్తాయి, ఎందుకంటే ఆటలు ఆడుకునే సమయంలో వాళ్ళకి ఎలాంటి లిమిటేషన్ ఉండదు పిల్లలకు. మరి ఇవి ఎందుకు నేర్పించకూడదు? యోగా కూడా చిన్నప్పుడే పిల్లలకు నేర్పించడం స్టార్ట్ చేయవచ్చు. ఈ విషయాన్ని చిన్నపిల్లల పేరెంట్స్కు వాళ్ళకి అవగాహన చేయాలి. యోగా వల్ల చిన్నపిల్లలకు కలిగే ఉపయోగాలు

0: ఏంటో తెలుసుకుందాం. శరీరానికి బయట ఉన్న టాక్సిన్స్ని మనం ఎలా అయితే స్నానం చేసి క్లీన్ చేసుకుంటామో, అలాగే శరీరం లోపల ఉన్న మలినాలు బయటికి వెళ్ళాలి అంటే యోగా టెక్నిక్స్ చేయాలి. ఇది బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా చిన్న వయసు వారికి కొంచెం ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా తరచూ జబ్బులు బారిన పడుతూ ఉంటారు. ఈ యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. యోగా చేయడం వల్ల కణకణం శక్తివంతంగా అయ్యి ఆరోగ్యం చేకూరుతుంది. యోగా వల్ల పిల్లలకు, విద్యార్థులకు, యువకులకు ఉండవలసిన ఏకాగ్రత అనేది వృద్ధి అవుతుంది. స్మరణ శక్తి పెరుగుతుంది. చదివిన లెసన్ ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి కావలసిన మెమరీ పవర్, అలాగే అల్లరి తగ్గి మనసు శాంతమవుతుంది. నెమ్మదిగా మాట్లాడడం, నెమ్మదిగా నడవడం, అవసరం ఉంటే తప్ప తొందరపడకుండా పనులు చేసుకోవడం, ఇటువంటి అలవాట్లను చిన్నప్పటి నుండే నేర్పించవచ్చు పిల్లలకి. ఇలా చిన్నప్పటి నుండే నేర్పించామనుకోండి, పెద్ద అయిన తర్వాత ఇంకా హయ్యర్ అడ్వాన్స్డ్ యోగా టెక్నిక్స్ నేర్పించడం సులభం అవుతుంది. అయితే ఏ టైంలో యోగా చేయించాలి అన్న దాని గురించి చూద్దాం. ఉదయం ప్రతిరోజు నిద్రలేచే సమయం కంటే ఒక్క అరగంట కేటాయించుకొని ఆ సమయం యోగా చేయడానికి కేటాయించుకోవాలి. ముందుగా సూక్ష్మ వ్యాయామాలతో స్టార్ట్ చేసి 4-5 యోగా వ్యాయామాలు ఒక 10 నిమిషాల పాటు, అలాగే విశ్రాంతికి శవాసనం ఒక 5 నిమిషాలు, ఫాలోడ్ బై బ్రీతింగ్ టెక్నిక్స్, దానికి ఒక 5 నిమిషాలు కేటాయిద్దాం. దీని తర్వాత సైలెన్స్, ఆ తర్వాత మెడిటేషన్, దీనికి ఒక 5 నిమిషాలు, అంటే ఒక 25-30 మినిట్స్ ఈ లోపల ఈ చిన్న క్యాప్సూల్ని మనం తయారు చేసుకోవాలి. ఇది వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి. అలాగే సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి అలసిపోతూ ఉంటారు కదా, కాబట్టి ఈ టైంలో యోగా చేయమంటే వాళ్ళు చేయకపోవచ్చు. వాళ్ళకున్న ఆ అలసట తీరడానికి తగిన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మరి సమయాన్ని బట్టి రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయించాలి. ఇప్పుడు సమయం తక్కువ ఉందనుకోండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళాలి వెంటనే, ఆ టైంలో ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్స్, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయించాలి. లేదు సమయం ఉందనుకోండి, లేదంటే బాగా ఆడుకొని వచ్చి అలసిపోయారు సెలవు రోజున, ఆ రోజున డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఒక 1.5 గంట 20 నిమిషాలు చేయగలిగితే మనకి నిద్ర నుంచి లెగిసినప్పుడు ఎంతైతే మనకి బడలిక్క తీరుతుంది అనిపిస్తుందో అంతటి రిలాక్సేషన్ మనం కలుగుతుంది. స్కూల్స్కు వెళ్ళే ముందు, ఆ తర్వాత ప్రైమరీ స్కూల్స్కి వెళ్తారు పిల్లలు, అక్కడ ఏం నేర్పించాలి, మిడిల్ స్కూల్ వాళ్ళకి ఏం నేర్పించాలి, హై స్కూల్ పిల్లలకి ఏం నేర్పించాలి, అంటే వాళ్ళ వాళ్ళ అభిరుచిని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఎటువంటి ఆసనాలు వేయాలన్నది నిర్ణయించాలి. ప్రైమరీ స్కూల్కు వెళ్ళే పిల్లలకు సులభమైన ఆసనాలు వేయించినా పర్లేదు, ఈ మిడిల్ స్కూల్, హై స్కూల్లో కఠినమైన ఆసనాలను ఇంట్రడ్యూస్ చేయవచ్చు నెమ్మది నెమ్మదిగా. ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, NCDs అంటారు, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, గుండెకి సంబంధించిన వ్యాధులు, అలాగే కొన్ని క్యాన్సర్, వీటికి ముఖ్య కారణం ఉబకాయం అంట, ఒబెసిటీ. ఇందుకు గాను చిన్నప్పటి నుండే ఈ యోగా అండ్ మెడిటేషన్ టెక్నిక్స్, డైట్ కౌన్సిలింగ్, మరిన్ని ఫిజికల్ యాక్టివిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని వారు దేశంలో ఉన్న రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఇలా చిన్నప్పటి నుండే సుసంస్కారం తీసుకురావాలి అంటే యోగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే బాగుంటుందని మా భావన.
1: మీరింతవరకు యోగా పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది, ఈ అంశం గురించి వి గుణశేఖర్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత జల్ జీవన్ మిషన్ వివరాలు వింటారు.
2: జలం జగతికి జీవనాధారం, ప్రగతికి ప్రాణాధారం. ఈ సకల చరాచర సృష్టి మనుగడకు నీరు ఎంతో అవసరం. నీటితోనే జీవనగతి, ఆర్థిక ప్రగతి ముడిపడి ఉంది. అయితే ఈ నీటి కోసం ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరిగిన ఘటనలు లేకపోలేదు. బిందెడు నీటి కోసం మైళ్ల కొద్దీ ప్రయాణం చేసిన పరిస్థితులు ఒకప్పుడు భారతదేశంలో కనిపించేవి. కుటుంబాలకి

0: కుటుంబాలు నీటి సేకరణ కోసమే రోజులో సగభాగానికి పైగా కష్టపడేవారు పూర్వపు రోజుల్లో. అయితే ఇదంతా ఒకప్పటి మాట. త్రాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 2019లో జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకార సమన్వయాలతో ప్రారంభించిన ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం దేశంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించటం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పరిశుభ్రత కలిగిన నీటిని అందించటం ద్వారా జీవన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం కోసం కేంద్రం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఆగస్టు 2019లో ఈ పథకం ప్రారంభమైన అనతి కాలంలో జల్ జీవన్ మిషన్ తన లక్ష్యాలను సాధించింది. తొలుత దీని నిర్దేశిత కాల పరిమితిని 2024గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న అవసరాలు, విస్తరిస్తున్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల పెరుగుదల నేపథ్యంలో తరువాతి కాలంలో జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే దీనికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ జన జీవనానికి అవసరమైన జలాన్ని ఇంటింటికి చేరువ చేస్తోంది. ప్రజాజీవన ప్రగతి బాటలు పరుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ 100% విజయాలను నమోదు చేసింది. జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోట్లాది మంచినీటి కుళాయి కనెక్షన్లను అందించింది. జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చెరువులు, ఇంకుడుగుంతల తవ్వకాలు, అలాగే నీటి శుద్ది యంత్రాల కొనుగోళ్లు, బావులు, ఇంకా ఇతర జలవనరుల్ని ఉపయోగించుకునే విధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మహిళలు ఇంటి అవసరాల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లను అందిస్తారు. నీటి వృధా జరగకుండా కాపాడాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. స్థానికంగా ఉన్న జలవనరుల్ని ఉపయోగించి సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకునేలా ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణాలను చేపడతారు. అలాగే నదులను అనుసంధానించి అక్కడి నీటిని అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు పైపు లైన్లను ఏర్పాటు చేస్తారు. నీటిని శుద్ది చేసే యంత్రాల ద్వారా వాటిలో మినరల్స్ పోకుండా తగిన జాగ్రత్తలతో శుభ్రపరిచి ప్రజల తాగునీటి అవసరాల్ని తీరుస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే విధానాలు, వాటిని మెరుగుపరుచుకునేందుకు కావలసిన జాగ్రత్తలపై వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు ఉంటే ఆరోగ్యకరమైన జీవన విధానం సులభతరమవుతుంది. ఈ అంశాన్ని గుర్తించిన ప్రభుత్వాలు ఇటు ప్రజా అవసరాలు, అటు దేశ జీవన స్థితిగతుల జీవన ప్రమాణాల పెరుగుదల సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జల్ జీవన్ మిషన్. ఈ కార్యక్రమం కోట్లాది మందికి ఉద్యోగాల్ని కల్పించటమే కాదు, ఉపాధి మార్గాలను కూడా చూపించినట్లు లెక్కలు, సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు, జీవనాధారమైన నీరు లేక, ఉన్నా శుభ్రత లేక, కాలుష్యభరితమైన నీటిని తాగి ప్రాణాలు సైతం త్యజించిన పరిస్థితులు దశాబ్ద కాలం క్రితం వరకు దేశంలో అనేక ప్రాంతాల్లో కనిపించేవి. అయితే జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన నీరు చెంతకే చేరడంతో తాగునీటి కష్టాల నుంచి తమకు విముక్తి లభిస్తోందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మహిళలు, చిన్నపిల్లలకు సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసే బాధ్యత తప్పడంతో క్రమంగా వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతూ లింగ సామర్థ్యం పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది గ్రామీణ భారతపు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో కీలక ప్రగతిగా భావిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రస్తుత నీటి అవసరాలను తీర్చటమే కాదు, భవిష్యత్ కాలంలోనూ నీటి ఎద్దడి ప్రజల దరి చేరకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా వాననీటిని ఒడిసిపట్టి ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జల సంపదను సుసంపన్నం చేయడం, తాగునీటి వనరుల్ని పెంపొందించటం, వృధాగా సముద్రంలో కలిసిపోతున్న జల సంపదను మరల్చి ప్రజాజీవన అవసరాలకు ఉపయోగకరంగా మార్చటం, నీటి నాణ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిని శుద్ది చేసే యంత్రాలను అమర్చి వాటిని తాగునీటి అవసరాలకు అనుగుణంగా మార్చడం, ఏఐ ఆధారిత పరికరాల ద్వారా నీటి లీకేజీలను గుర్తించి నీటి వృధా జరగకుండా అరికట్టడం, వీటన్నింటిపై గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు యువతకు అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమాలన్నింటినీ జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మలన్న గాంధీజీ సిద్ధాంతాన్ని ప్రతిబింబించేలా జల్ జీవన్ మిషన్ విధి విధానాలను కేంద్రం రూపొందించింది. బొట్టుబొట్టు ఒడిసిపట్టు అదే ప్రగతికి తొలిమెట్టన్న నినాదంపై పాఠశాల స్థాయి నుంచి అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తూ భవిష్యత్తరాలకు నీటి ఆవశ్యకతను ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా అందిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, జల్ జీవన్ మిషన్కు కేంద్రం ఇస్తున్న నిధులు, వాటి అమలు తీరుతెన్నులు, ఆయా కార్యక్రమాలు ఎంతవరకు సార్థకమవుతున్నాయనే అంశాలపై పారదర్శకత కోసం ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర జల వనరుల శాఖ. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీలు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు, ఇలా అన్నింటికీ జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కుళాయిలను అందిస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఈ పథకం కింద కుళాయి నీటిని అందిస్తున్నారు. గ్రామీణ స్థితిగతులను మెరుగుపరిచే ప్రతి అవసరాలను తీరుస్తూ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తూ జల్ జీవన్ మిషన్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా త్వరితగతిలో సాగుతున్నాయి. హర్ ఘర్ జల్ నినాదంతో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ తన లక్ష్యాలను చేరుకునేందుకు త్వరితగతిలో పయనిస్తోంది. ప్రభుత్వ పథకాలంటే ప్రజాప్రగతికి సోపానాలు. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ నమ్మిన సిద్ధాంతం. అందులో నుంచి రూపుదిద్దుకున్నవే ఇప్పుడు భారతదేశ ఆర్థిక ప్రగతిని పరుగులు తీస్తున్న ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు కాస్తంత చేయూతనందిస్తే అవి అందుకున్న హస్తాలు అద్భుతాలు సాధిస్తాయి, అక్షర విజయాలను చరిత్రలో నమోదు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల రూపకల్పన ద్వారా ప్రజలకు అందిస్తున్న ఊతం ఇదే. ఇవి భవిష్యత్ ప్రగతికి పునాదులు, రాబోయే తరాలకు పరిచిన బాటలు.
1: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ వివరాలు విన్నారు. వివరాలు అందించిన వారు శ్రీమతి కేఎన్ పూర్ణచంద్రిక. కార్యక్రమంలో తరువాత

బాపూజీ సత్యాగ్రహం గురించి తన రచనలో ఈ విధంగా వ్రాసుకున్నారు. సత్యాగ్రహం అంటే సత్యశక్తి లేక ఆత్మశక్తి. అసలు నిజం తెలియదు గనుక శిక్షించడం తప్పు కావచ్చు. అందుకని హింసాయుత రాక్షస శక్తిని వాడేందుకు అది అంగీకరించదు. ఛాందస ప్రవృత్తిగా సఫ్రాజెట్ నాన్ కన్ఫార్మిస్ట్ ఇంగ్లీషు ఉద్యమాలు మౌన ప్రతిఘటనను అవలంబించాయి. ఆశయ సిద్ధికి శస్త్రప్రయోగం ఇందులో నిషిద్ధం కాదు. ఒకప్పుడు ఈ ప్రతిఘటన నిషిద్ధం కాదు, ధర్మవిరుద్ధమైన శాసనాలు చట్టాలు వీటిని ఉల్లంఘించడమే సివిల్ ఉల్లంఘన. బానిసరాజ్య శాసనాలకు వ్యతిరేకంగా ధోరో మహాశయుడు దీనిని ప్రతిపాదించి ఒక పెద్ద గ్రంథాన్ని రచించి అహింస కూడా అవసరమే అన్నాడు. ధోరో పన్నులు చెల్లించవద్దు అని మాత్రమే అన్నాడు. 1919లో నాగరిక అవిధేయత సివిల్ డిస్ ఒబీడియన్స్ ఉద్యమం సందర్భంగా

రెండే దారులు ఉన్నాయి. దెబ్బకు దెబ్బతీసి ప్రతిఘటించడము లేక శిక్షలను అనుభవించి చట్టాన్ని చేసిన వారి మనసులో మార్పు వచ్చేదాకా ఓర్పుతో ఉండడము. అనుకున్నది అయ్యేందుకు చాలా కాలం పట్టింది. సత్యాగ్రహ విధానాలు సరిగా అర్థం చేసుకోకుండా ఓర్పు తగ్గినప్పుడు శిక్షలను అనుభవించే బదులు దెబ్బతీయడం వగైరా తప్పులు జరిగాయి. ప్రధానంగా పేదరికం ఓర్చుకోవడం మహాకష్టం. ఉన్నది తిని లేకుంటే మాడి ఉండడం ప్రజ్ఞులకు తప్ప అన్యులకు చేతకాదు. సరైన ఆత్మనిగ్రహం ఉంటే అలసత్వం ఉండదు. ప్రశిక్షణ ఉండాలి. ఆషామాషీగా వ్యవహరించకూడదు. అయినా ఈ ఉద్యమం జనసామాన్యానికి నచ్చింది. సత్యాగ్రహోద్యమకారులు తమకు తాము మాత్రమే కాదు ఇతరులకు కూడా పనికి వస్తారు. ఈ విద్య మహోన్నతమైనది. ప్రారంభిక శిక్షణ దీనితోనే ఆరంభం కావాలి. పిల్లలకు కూడా ఆత్మశక్తిని గురించి బోధ జరగాలి. దీనివలన జీవిత సంగ్రామంలో వారు తడబడరు. కోపాన్ని ద్వేషాన్ని ప్రేమతో జయించే అలవాటు వారికి అబ్బుతుంది. మీరా భజన్స్.

లలిత గీతం విన్నారు. ఇప్పుడు వార్త విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని బీడి, లైమ్ స్టోన్, డాలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-2027 సంవత్సరానికి ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1వ తరగతి నుండి 10వ తరగతి చదివేవారు 31 ఆగస్టు 2026 వరకు, ఇంటర్ నుంచి డిగ్రీ చదివేవారు 31 అక్టోబర్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వార్త విపంచి విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: first time since independence, the first freight train reached Manipur in 2022 and the first freight train reached Meghalaya in 2023. The first train reached Mizoram in 2025. Talking to Akashwani News, principal of Itanagar's Dera Natung Government College, Dr. M.Q. Khan said that air connectivity has improved in Arunachal Pradesh.
1: 2014 ke pehle air connectivity nahi thi.
2: Before 2014, there was no air connectivity. But now, air connectivity has been established and people are able to reach Delhi from Itanagar in 2.5 to 3 hours. Read road connectivity, which was previously inadequate or limited to single lane roads, has now been upgraded to 4-lane highways.
1: Abhi 4-laning ho gayi hai.
0: Meanwhile, a total of 6,600 crore rupees has been allocated under PM Divine scheme, accelerating the development of the Northeast. Talking to Akashwani News, a Guwahati local said that road and air connectivity have improved in the region.
3: Modi government ka ye 10 saal bahut acha se paar hua hai.
4: The 10 years of Modi government have passed very well and the condition of roads has improved significantly. Now we can travel long distances much more quickly and connectivity to villages has also improved. Therefore, we are very happy.
0: Today, under Prime Minister Narendra Modi's leadership, Ashtalakshmi, the 8 states of the Northeast, are writing a new story of development. Suparna Saikya, Akashwani News, Delhi.
5: The United States has lifted its maritime blockade on vessels entering and leaving Iranian ports and coastal areas. U.S. Central Command has said that all enforcement operations have been halted in line with President Donald Trump's directive. And in hockey, India defeated Uruguay 3-2, registering their third consecutive win in the FIH Women's Nations Cup in New Zealand yesterday. With this victory, India stormed into the semi-finals by finishing on top of Pool A. India will now face Chile in the semis tomorrow. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
6: Thank you, Sunil. The signing of the peace accord between the US and Iran finds front page coverage in dailies today. Trump Pezeshkian signed preliminary peace accord, headlines the Statesman, while the Indian Express headline reads, deal ending war gives Iran critical economic lifeline. The Times of India leads with the headline, Versailles the second, Trump rushes where historians would dread to tread. In Paris, Prime Minister Modi has asserted that AI, that is artificial intelligence, means all-inclusive for us and dubbed India a tech hub, writes the Asian Age. And finally, the Indian Express reports that a massive 1,200-year-old oak tree in Sherwood Forest in Nottinghamshire, England, which is said to have once sheltered Robin Hood, has died. And with that, it's back to you, Sunil.
5: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India is emerging as a trusted and stable partner to the world amid global uncertainty and disruption. Prime Minister Modi to disburse incentives worth 2,400 crore rupees under Pradhan Mantri Vikasit Bharat Rozgar Yojana in New Delhi today. Government approved large-scale procurement of pulses and oil seeds at minimum support price for Tamil Nadu, Gujarat, Uttar Pradesh and Haryana. President Draupadi Murmu to attend program marking International Sickle Cell Day in Omkareshwar, Madhya Pradesh today. US lifts naval blockade of Iranian ports as part of agreement between the two countries. And in hockey, India beat Uruguay 3-2, registering their third consecutive win to storm into semi-finals of FIH Women's Cup in New Zealand. And with that, we end the morning news. Have a nice day.
7: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2 దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3 దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14 తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
8: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి.
9: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
10: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
11: చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
12: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించారు.

0: తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ముందుగా అమెరికా అమ్మాయి ఈ చిత్రానికి జే ఆనంద్ పాడిన పాట.

0: లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత వాణి జయరాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం అమ్మాయిల శపథం.

పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం ముత్యాల పల్లకి.

చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మైసూర్ ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా భవరోగ వైద్యుడవ షణ్ముఖ ప్రియరాగం, మిశ్రచాపుతాళం, స్వీయ రచన

కార్యక్రమం తర్వాత వైష్ణవ జనతో మిశ్ర ఖమాజ్ రాగం ఆదితాళం నార్సి మెహతా రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో మైసూర్ ఆర్ విశ్వేశ్వరన్ గారి వీణావాద్యం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తరువాత చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం ఆఖరి పోరాటం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం బంగారు బుల్లోడు.

తర్వాత మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రానికి కేజే జేసుదాస్, చిత్రా బృందం పాడిన పాట.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈ రోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజేయండి.
3: ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు, కానీ దానివల్ల వచ్చే

0: వ్యసనాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డే గా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం.
1: డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి?
0: సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి, దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుందంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతి కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటువ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది, అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అనమాట. మామూలుగా మన రక్త కణాలలో ఆర్బీసీస్ అనే ఉంటాయి. రక్త కణాలు అనేవి ఆర్బీసీస్, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ ఆర్బీసీస్ అనే వాటి యొక్క మెయిన్ ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అనమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకుని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలాంటిది అంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి రెండు, ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉందనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రెయిట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా, సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపంగానే ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళల్లో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళల్లో బయటపడతాయి. సో మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోసోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా, ఆటోసోమల్ డామినెంట్ అండి. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి, దాన్ని ఆటోసోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోసోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రెయిట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు కానీ జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రెయిట్ రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రెయిట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రెయిట్ వాళ్ళు అనుకోండి 25% వరకే రాదు. ట్రెయిట్ అంటే ఆ రెండు జీన్స్ లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రెయిట్ అంటారు. డిజీజ్ అంటే రెండు జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రెయిట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట.
1: ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు?
0: ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, బాగా వేడిగా ఆఫ్రికా, సబ్ సహారన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రెయిట్ మరియు సికిల్ సెల్ డిజీజ్ అనేది చాలా కామన్ గా చూస్తామన్నమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది.
1: అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు?
0: మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీస్ అని అంటారనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిజువల్, ఒక హెల్దీ ఇండివిజువల్ లో రౌండ్ షేప్ లో ఉంటాయి, దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ

0: చేపనడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్లగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, గొడవలు ఏ ఆకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి, అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో కూడా మామూలుగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్ అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా గానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగ్గా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు, సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. మిగతా భాగాలలో ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు, తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళకి డిహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడేమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు ఆ అవయవానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రం కి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం, రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు, అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది, దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు, అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు, అది ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్సెంట్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచి వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఉండి దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్, అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అన్నమాట.
1: ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు?
0: మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది, ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిది. ఇప్పుడు థైరాయిడ్ ఉంది అనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే, దాంతో పాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలలు ఏమవుతుంది వాళ్ళకి, వాంతులు ఎక్కువగా అవుతాయి, దానివల్ల ఏమవుతుంది డిహైడ్రేషన్ లోకి వెళ్తారు. డిహైడ్రేషన్ లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రకాలకి మూన్ షేప్ కి అయిపోయి ఆ రక్తనాళాలు అనేటివి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్ కి, బోన్ కి సరిగ్గా బ్లడ్ వెళ్లదు, జాయింట్స్ కి వెళ్లదు, కిడ్నీలకు వెళ్లదు, లివర్ కి వెళ్లదు, ఊపిరితిత్తులకు వెళ్లదు, వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ గాని మనకి బాడీ అంతా పాకింది అనుకోండి, దాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ విన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5 to 10 డేస్ అనే చెప్పాను కదా లైఫ్ స్పాన్, 5 నుంచి 10 రోజుల వరకే ఉంటాయి ఆ సికిల్ సెల్ డిజీజ్ లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లా వెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకపోతే బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు ఐదో నెల ఆరో నెల వరకు వెళ్లారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది, మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్ లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో వెయిట్ గెయిన్ అవునో అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే రక్త దాన్ని IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట, రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి, డెలివరీ ఆపరేషన్ డెలివరీ.

0: సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం. చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఇంకా డెలివరీ అవ్వడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయన్నమాట.
1: అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియాని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు?
0: సికిల్ సెల్ ఎనీమియా అనేది మనము భార్యాభర్తలిద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్ కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏదైనా కొత్త జబ్బులుంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా స్మూత్ గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచి కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది, కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్ గా ఉంటుంది లేదా ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇంతకు నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పేది, సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్తకణం బ్రేక్ అయినప్పుడు హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 నుంచి 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్ లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సిందే, 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మా ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలు అయినా నువ్వు ఐరన్ నింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్, ఒకటి ఇంకోటి థాలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రం లేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవడం లేదు అంటే అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనము మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్ లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు.
1: ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రైటా సికిల్ సెల్ డిజీజా. బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందుంది, డైలీ ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్ పర్ డే అనే డోస్ చెప్పిన రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి. ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు, అంటే అవి కానీ ఆమె తీసుకుందాం అనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా HBV, HBC వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెకప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకుని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయి చేసుకుని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 నుంచి 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 పాయింట్లు ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఎక్కువ కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్ని చెక్ చేసుకుని అంతా నార్మల్ గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్

0: ఉంటారు హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్కిచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలో అప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, ఆల్రెడీ చెప్పాను నేను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు 1 మిల్లీగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 మిల్లీగ్రామ్స్ వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్ర రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్రం డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్, అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడొచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కంపల్సరీ డీహైడ్రేషన్ లోకి అసలు వెళ్ళకూడదు, అంటే అడిక్యుయేట్ హైడ్రేషన్, బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపోక్సియా, అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్ లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది. దానివల్ల మళ్ళీ సిక్కిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్ లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్ కి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్లేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారనమాట, ఆ సిక్కిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు. అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6 నెలల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
1: డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి?
0: మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 20-28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులు ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి. సో ఆ కణాలు తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి. సో మనం మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సిక్కిల్ సెల్ ట్రైటా, సిక్కిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట.
1: అసలు ప్రసవం సమయంలో సిక్కిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ప్రసవం టైంలో ఆల్రెడీ సిక్కిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సిక్కిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సిక్కిల్ సెల్ అనీమియా, సిక్కిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో గాని చిన్న చిన్న హాస్పిటల్లో గానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్లడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వెళ్ళు రెడీగా పెట్టుకుని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగా నీళ్లు తీసుకోము, సరిగా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక, కానీ అది మాత్రం గుర్తు అడికడికి ఖచ్చితంగా నీళ్లు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్ గా ఉండాలి పేషెంట్, అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెల నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ ని, ఆ లేబర్ స్ట్రెస్ ని, సడన్ గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట.
1: డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా?
0: ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రైట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్.

0: వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు.
1: సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు?
0: వీళ్ళకి కొంచెం రిస్క్ ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్ హైపాక్సియా అలాగ ఉన్నప్పుడు వాళ్ళు సడన్ గా సికిల్ సెల్ క్రైసిస్ లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు, కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లే
1: లేదు. సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగ గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు.
2: అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు రావుయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సీతారామ కళ్యాణం ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలపురం శ్రోతలు రేణుకా, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరందరి కోరికపై ఈ పాట.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. వీరి కోరికపై ఖైదీ నంబర్ 786 ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన భువనచంద్ర.

తర్వాత అమరావతి నుంచి సైదాబి వీరు కోరుతున్నారు. నోము ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

తరువాత మీరు వినబోతున్న పాఠం మనుషులు మారాలి. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన శ్రీశ్రీ, సంగీతం జేవి రాఘవులు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. వీరి కొరకుపై ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యాదాద్రి భువనగిరి జిల్లా రేవణ్ణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్య, బాబు వీరు కోరుతున్నారు. ఆనంద భైరవి ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి.

తర్వాత మీరు వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, రమేష్ వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా నాలుగు స్తంభాలట ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరుపూర్ల నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరింతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుందాంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రబృందం పాడిన పాట వింటారు. రచన వేటూరి.

జిత్తులెన్నో వేస్తాడమ్మా, దుత్తలు పడదోస్తాడమ్మా. ఉత్తరమ్మా ఉత్తరమ్మా పారాహుషా.

తర్వాత మీరు వినబోయే పాట కొదమసింహం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు, రచన వేటూరి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్ కాంపిటీషన్లో ప్రైజ్ గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలు చెప్పడానికి వన్ డే ఆజాగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు లావణ్య. హాయ్ లావణ్య.
1: హలో.
0: ఎలా ఉన్నారు?
1: ఫైన్.
0: ముందుగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంత మందిలో కూడా ది బెస్ట్ గా పర్ఫామ్ చేసినందుకు.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ప్రజెంట్ నువ్వేం చేస్తున్నావు?
1: ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, చదువుతున్నాను.
0: నీ హాబీస్ ఏంటి?
1: వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. అవుట్ సైడ్?
0: అవుట్ సైడ్. మొబైల్ లో మాత్రం ఆడు?
1: మొబైల్ లో లేదు.
0: మొబైల్ కి అయితే దూరంగానే ఉంటున్నావు. ఎప్పుడు రేడియోలో వింటుంటావు ఆర్జే మాటలు, కానీ ఈ రోజు నువ్వే ఆర్జే సీట్ లో కూర్చొని మైక్ లో మాట్లాడుతున్నావు. నీ మాటలు ఎంతో మంది వింటున్నారు బయట, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అసలు నీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ ఎప్పుడు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ ది చేయాలి అని చెప్పి. సో ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని అంటాను.
0: ఓ, ఇట్స్ ద బెస్ట్ మూమెంట్ అంటావు. అయితే చాలా హ్యాపీ. అయితే
1: వెరీ ఎక్సైటెడ్ ఆల్సో.
0: సరే, ఎస్ఏ కాంపిటీషన్ కి ప్రిపేర్ అవ్వడానికి నువ్వు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటావు కదా, అందులో ఏదైనా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తావా ఆకాశవాణి గురించి?
1: ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇస్ ఫార్మర్స్ కి ఎడ్యుకేషన్ చేయాలి, చదవాలి అన్న వాళ్ళకి అప్పట్లో ఏ స్కోప్ లేదు. అలాంటి టైంలో ఆకాశవాణి ఇస్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుని చదువుతూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు దెమ్. ఆకాశవాణి బెస్ట్ రోల్ ప్లే చేసిందని చెప్తాను. అందరికి యూస్ఫుల్ గా అప్పటి రోజుల్లో చాలా యూస్ఫుల్ గా ఉన్నదని చెప్పగలుగుతాను.
0: నీ లైఫ్ లో జరిగిన ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకుంటావా?
1: బెస్ట్ మూమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్లో స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పి అనుకున్నాను, కానీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిట్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను. ఆకాశవాణిలో మాట్లాడడం కూడా
0: చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నావు. అయితే
1: వెరీ ఎక్సైట్.
0: అలాగే నీ లైఫ్ లో జరిగిన ఒక మోటివేషన్ మూమెంట్ ఏదైనా ఉందా, అంటే మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఒక మంచి విషయం నువ్వేమన్నా తెలుసుకున్నావా?
1: తెలుసుకుంటాం. రోజు ఏదో ఒక మోటివేషన్ మూమెంట్ తెలుసుకునే ఉంటాము. మదర్, ఫాదర్, ఫ్యామిలీ నుంచి ఏదో ఒక మోటివేషన్ మూమెంట్ ఉంటది.
0: మరి అవన్నీ ఫాలో అవుతున్నావా?
1: అవుతాము. అప్పటికప్పుడు చేసేయాలి అని అనేసుకుంటాము, కానీ ఎస్ నేను ఫాలో అవుతాను.
0: ట్రై చేస్తావు వీలైనంత వరకు?
1: ఎస్.

0: మోటివేషన్ అంటే గుర్తొచ్చింది, నీ లైఫ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరు, నీ లైఫ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా?
1: ఉన్నారు.
0: ఎవరు?
1: నేను పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ వాళ్ళ నేమ్స్ చెప్పను, కానీ మా ఫ్యామిలీలోనే ఉన్నారు. ఇట్ ఈస్ మై బ్రదర్. ఐ డోంట్ నో వై బట్ ఐ ఆల్వేస్ సీ హిమ్. ఐ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వెరీ ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాను. ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి తన స్టాండ్ మీదే ఉన్నాడని ఫీల్ అవుతాను నేను.
0: మీ బ్రదర్ ని చూసి ఎక్కువగా నువ్వు ఇన్స్పైర్ గా ఫీల్ అవుతా ఉంటావు. లావణ్య, ఎక్కువ నువ్వు ఇంట్లో ఫుడ్ ఇష్టపడతావా, లేదంటే అమ్మ వండిన ఫుడ్ ఇష్టపడతావా, లేదంటే బయట ఫుడ్స్ అంటే బిర్యానీ లైక్ ఇట్లా ఫాస్ట్ ఫుడ్స్ అలాంటి ఏమన్నా ఇష్టపడతావా?
1: రెండు. అమ్మ చేతి వంట మిస్ అవ్వకూడదు,
0: ఏదైనా ఓకే. సరే, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, దానికి రెడీయా?
1: రెడీ.
0: ఓకే, ఒక వారం రోజుల పాటు కేవలం ఒకే ఫుడ్ తినాలంటే నువ్వేం తింటావు?
1: బిర్యానీ.
0: వారం రోజుల పాటు డైలీ బిర్యానీ తింటావు?
1: ఇట్స్ నా నథింగ్ బోర్ కదా, డైజెస్ట్ చేసుకోగలం.
0: ఓకే, మూడు పూట్ల బిర్యానీ తింటావు. నీ జీవితాన్ని ఒక సినిమాలా తీస్తే టైటిల్ ఏం పెడతావు? ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి నువ్వు టైటిల్ ఇస్తున్నావు, అలాగే నీ లైఫ్ కి టైటిల్ ఇచ్చుకుంటున్నావు, ఏం టైటిల్ ఇస్తావు?
1: గోల్ హూ హ్యాస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అని.
0: ఓకే, పెద్ద టైటిల్ ఇచ్చేసావు. నీకు టైం మిషన్ దొరికితే గతానికి వెళ్తావా, భవిష్యత్తుకి వెళ్తావా?
1: గతంకే వెళ్తాను.
0: గతానికే వెళ్తావు? ఏ గతంలో ఏమైనా చేసావా?
1: వెరీ స్వీట్ మెమోరీస్, సచ్ ఏ క్యూట్ మూమెంట్స్, వి మిస్ దట్.
0: ఓకే, ఆ స్వీట్ మూమెంట్స్ ని మళ్ళీ క్యాచ్ అప్ చేయాలంటావు అయితే. పరీక్షల్లో ఒక ఫన్నీ సబ్జెక్ట్ పెట్టాలంటే దాని పేరేం పెడతావు? ఫన్నీ సబ్జెక్ట్
1: పేరే ఫన్నీగా పెడతాను.
0: బుక్ చదువుకోండిరా బాబు అని ఫన్నీగా పెడతాను. ఓ, ఇట్స్ వెరీ గుడ్ టైటిల్, బుక్ చదువుకోండిరా బాగు, బాగు పడతారా బాబు. ఓ, ఇట్స్ వెరీ గుడ్. మీ చిన్ననాటి అల్లరి పనుల్లో ఒకటి చెప్పండి, ఏదైనా ఫన్నీ మూమెంట్.
1: మేము టీ తాగుతుంటాం, మా అక్క నేను టీ తాగుతున్నాం. ఒకసారి మా అక్క ఏం చేసింది, వేటి నా కాళ్ళ మీద ఒంపేసింది. సీరియస్ ఏం అవ్వలేదు, కానీ జస్ట్ ఫన్నీ, వెరీ ఫన్నీ.
0: ఇట్స్ ఫన్నీయా?
1: యెస్, వెరీ ఫన్నీ. మాట్లాడుకుంటూ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. అప్పుడే అందులో కూడా తను నన్ను నవ్వించడానికే చూసింది.
0: ఇట్స్ బెస్ట్ మూమెంట్, ఫన్నీ మూమెంట్ అంటారు.
1: మూమెంట్ క్యూట్ మూమెంట్ అని చెప్పు.
0: నీకు ఒక రోజు కనిపించకుండా పోయే సూపర్ పవర్స్ వస్తే మొదట నువ్వేం చేస్తావు?
1: వెళ్ళిపోతాను ఈ దేశం నుంచి.
0: ఇక్కడ నుంచి ఒక రోజులు వెళ్ళిపోతావా? అంటే వీళ్ళని లేకపోతే వీళ్ళని కొట్టాలి, వీళ్ళని తిట్టాలి, లేకపోతే వీళ్ళతో ఏదన్నా అల్లరి పని చేయాలి, అది అందులో నేను కనపడకూడదు అన్న ఏం చేయాలా? మీ ప్రిన్సిపల్ సార్ తో కనపడకుండా ఏదన్నా ఫన్నీ మూమెంట్స్ చేయడం గానీ అలా ఏమైనా చేస్తావా? నీ లైఫ్ లో అంటే చేయనంటావు, అంటే యు ఆర్ గుడ్ గర్ల్ అయితే.
1: ఐ డోంట్ వాంట్ టు డూ దట్ సచ్ థింగ్స్ అని చెప్తాను అంతే.
0: ఓకే, ఎక్కువగా నువ్వు ఏ గేమ్స్ ఆడుతావు?
1: జస్ట్ సమ్ స్పేస్ తీసుకుంటాను, జస్ట్ వాకింగ్, షటిల్.
0: షటిల్ వాకింగ్ కూడా గేమ్ అని నాకు ఈరోజు తెలిసింది. జస్ట్ నార్మల్ అంటే నార్మల్ గర్ల్ లావణ్య
1: అంతే.
0: నో స్పెషాలిటీ. ఏదన్నా నీకు ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలంటే వండర్ఫుల్ ప్లేస్, సో అలాంటి ప్లేస్ ఏమన్నా నీకు ఏమన్నా బెస్ట్ గా ఉందా నీ డ్రీమ్ లో?
1: ఉంది, బట్ అదంత టూరిస్ట్ ప్లేస్ కాదు. అరకు అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని.
0: అరకు వెళ్ళాలి అనుకుంటున్నావు? ఖచ్చితంగా వెళ్తావు, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చావంటే అక్కడ దాకా వెళ్ళకుండా మాత్రం నువ్వు ఊరుకో. ఖచ్చితంగా లావణ్య వెళ్తావు కంపల్సరీ. అసలుకి అరకు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? అక్కడ అరకు స్పెషల్ గా ఇన్ని ప్లేసెస్ లో ప్రపంచం మొత్తం మీద నువ్వు ఒక ప్లేస్ ఎంచుకున్నావు, అరకు ఒక్కటే, అంటే ఫస్ట్ నేను దానికి వెళ్ళాలని, ఎందుకు అదే ఎంచుకోవడానికి కారణం ఏంటి?
1: కారణం అని ఏం లేదు, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వెళ్తే పీస్ఫుల్ గా ఉంటది అని.
0: వెళ్తే నీకు పీస్ఫుల్ అనిపిస్తుంది, నీకు మంచిగా అనిపిస్తుంది అక్కడ. అరకు ఫిక్స్ అయిపోయావు, ఇంకా ప్రపంచంలో ది బెస్ట్ నాకు నచ్చిన ప్లేస్ అరకు.
1: వెళ్ళేది కాబట్టి అరకు, వెళ్తే ఏమైంది?
0: వెళ్ళేది కాబట్టి అరకు, వెళ్తే ఏమో. ఓకే లావణ్య, నీకు ఇంకేమైనా మల్టీ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా?
1: కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే రైటింగ్, దట్స్ లైక్.
0: ఒక మంచి పాట ఇందామా?

0: సస్ట్రైనబుల్ గ్యాస్ట్రోనమీ, దాని గురించి నీకేమన్నా అవగాహన ఉందా? దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పగలవా?
1: గ్యాస్ట్రోనమీ అంటే కేవలం వంటలు లేదా రుచికరమైన భోజనం మాత్రమే కాదు, ఆహారం ఎక్కడ పండింది, ఎలా పండింది, ఎలా మన ప్లేట్ వరకు చేరింది, దాని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలన్నీ దీనిలో భాగమే. ఈ రోజుల్లో ఆహారం ఉత్పత్తి కోసం ఎక్కువ నీరు, భూమి, శక్తి వినియోగిస్తున్నారు. అలాగే చాలా ఆహారం వృధా కూడా అవుతుంది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో గణనీయమైన భాగం వృధా అవుతుంది. ఈ పరిస్థితి ప్రకృతి వనరులపై ఒత్తిడిని పెంచుతుంది. అందుకే స్థానికంగా పండే పంటలను ప్రోత్సహించడం, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలను వినియోగించడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం వంటి అలవాట్లు చాలా అవసరం. రైతులు పండించిన ప్రతి గింజ వెనుక ఎంతో కష్టం, సమయం, ప్రకృతి వనరులు ఉంటాయి. వాటిని గౌరవించడం కూడా సస్టైనబుల్ గ్యాస్ట్రానమీలో భాగమే. మన భారతీయ ఆహార సంస్కృతిలో కూడా ఈ భావన చాలా కాలంగా ఉంది. చిరుధాన్యాలు, స్థానిక పంటలు, ఇంటి తోటలు, సాంప్రదాయ వంటకాలు ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా పర్యావరణాన్ని కూడా మేలు చేస్తాయి. ఇటీవల మిల్లెట్స్ లేదా చిరుధాన్యాల వినియోగం పెరగడం కూడా మంచి పరిణామం. యువత కూడా ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. అవసరానికి మించి ఆహారం తీసుకోకపోవడం, మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా వినియోగించడం, స్థానిక రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి చిన్న చిన్న చర్యలు పెద్ద మార్పుకు దారితీస్తాయి. సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మన ఆరోగ్యం, రైతుల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఈ మూడు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే మన భవిష్యత్తును మరింత ఆరోగ్యవంతంగా, పచ్చగా మార్చుకోవచ్చు. ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే ప్రతి సంవత్సరం జూన్ 18న ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మనం తినే

0: ఆహారం ఆరోగ్యకంగా ఉండటమే కాకుండా ప్రకృతిని హాని కలిగించకుండా భవిష్యత్ తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండేలా ఆహార వ్యవస్థను కొనసాగించడమే సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ ప్రధాన ఉద్దేశం. అందుకే మనం తినే ప్రతి ముద్దను విలువైనదిగా భావిద్దాం, ఆహారాన్ని గౌరవిద్దాం, ప్రకృతిని కాపాడుదాం.
1: వెరీ గుడ్, అసలు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పావు. దీని గురించి నీకు ఎలా అవగాహన ఉంది?
0: నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ చూస్తాం కదా.
1: బుక్స్ చదువుతా ఉంటావు. అయితే కార్యక్రమంలో మరొక పాట మీకోసం.

0: లావణ్య, నువ్వు అసలు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు?
1: అంబిషన్స్ అంటూ రైల్వే అవుదాం అనుకుంటున్నాను. రైల్వేలో ఏదైనా జాబ్స్ అది ఇది అని చెప్పను, ఫ్యామిలీని ప్రౌడ్ చేసే మూమెంట్, జాబ్ ఏదైనా సరే ఐ విల్ బి.
0: ఏదైనా పర్లేదు, కానీ బెస్ట్గా ఉండాలి,
1: బెస్ట్గా ఉండాలి,
0: చేద్దాము అని లైఫ్లో ఉంది. ఓకే, దాని గురించి ఎట్లా కష్టపడుతున్నా అంటే, ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోవట్లేదు అయితే?
1: అంటే ట్రై చేస్తాం, తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుతాం, అలాంటివి. మన మన స్టడీస్ మనం ఫోకస్గా చదివితే ఫలితం అనేది డెఫినెట్ గా వస్తుందని నా ఫీలింగ్.
0: వావ్, వెరీ గుడ్, అంతే కరెక్టే. ఖచ్చితంగా నువ్వు యువతకి ఏదన్నా ఈ రేడియో ద్వారా ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నావా?
1: యూత్కి మెసేజ్ ఇవ్వాలి అంటే ఫ్రెండ్లీగానే చెప్తాను, జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీ అన్నెసెసరీ థింగ్స్ అని చెప్తాను. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్టడీస్, యువర్ ఫ్యామిలీ, నథింగ్ ఎల్స్ యూ కెన్.
0: ఫోకస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లావణ్య, ది బెస్ట్గా పర్ఫామ్ చేసావు, ది బెస్ట్ మూమెంట్.

ఇది ఇక్కడంత దూరం వచ్చి బెస్ట్ మూమెంట్ అన్నావు, ఇంత మంచిగా మాట్లాడావు, ఎంతో విశేషాలు, ఎన్నో మంచి విశేషాలు పంచుకున్నావు, ఎన్నో మంచి విశేషాలు చెప్పావు అలాగే రేడియో ద్వారా శ్రోతలకి. సో నీ లైఫ్లో ఇలాగే ముందుకెళ్ళాలి, ది బెస్ట్ మూమెంట్ ఇంకా రావాలి అని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందామా?

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20 లక్షల మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000కు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 కోట్ల రూపాయలు దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయ

0: యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్ధతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా బీబీజీ రామ్జీ విధానంలోకి సజావుగా, సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287. విద్యార్థులు గమనించగలరు, ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్టస్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి అన్నారు.
1: मिशन के अंतर्गत मध्य प्रदेश में जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. ये संतोष की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన, మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20 లక్షల మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50 లక్షల డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడో లేని స్థాయిలో వేగాన్ని, అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ శాతం లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్ష్యం

0: జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత్ ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచకప్ లో భాగంగా మెక్సికోలోని గోడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న బీబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ వి మహేష్ కుమార్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, వేణువు శ్రేయస్ కుమార్ బాబు, తబలా శ్రీ వి చిట్టిబాబు, కీబోర్డ్ శ్రీ సిహెచ్ జయరాజ్. కార్యక్రమంలో ముందుగా ఓ వసంత విభావరి స్మితశ్రీ గారి రచన

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి మహేష్ కుమార్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ వి చిట్టిబాబు, కీబోర్డ్ శ్రీ సిహెచ్ జయరాజ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సిరిసిరి మువ్వ, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU GKY కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ,
1: And Andhra Pradesh as a state is leading on execution. And the leadership just shared 100 rupees that's getting invested in India, out of that 25 rupees is actually coming to the great state of Andhra Pradesh. And a lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you 3 S's. All of us love that. The 3 S, why you should choose Andhra Pradesh. First one is speed.
0: అటవీశాఖ ఆధ్వర్యం

0: ఇంట్లో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ,
1: యోగాంధ్ర భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠతోని అంతఃకరణ శుద్ధితోని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచన లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తితోని, పిల్లలతోని, అందరూ కచేరీలతో చేయడం అనేది ఆనందం.
0: రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్టంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ,
2: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావటం లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్దతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి, నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. రాష్ట ఆర్థిక అభివృద్ది పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలేగుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా బాలికల్లో ఋతుస్రావం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం వింటారు.
7: నమస్కారం డాక్టర్ కవిత గారు.
8: నమస్తే అండి.
7: ఇప్పుడు బాలికల్లో సాధారణంగా ఋతుక్రమం మొదలైనప్పుడు అంటే ఎలాంటి విషయాలు మనం గమనించవలసి ఉంటుంది, తల్లులు కానీ లేకపోతే పిల్లలు కూడాను?
8: మామూలుగా అసలు బాలికల్లో 11 నుంచి 15 ఏళ్లలోపు ఋతుక్రమం స్టార్ట్ అవటం నార్మల్ అండి. 16 ఏళ్ల వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, కానీ 15 నిండినా కూడా రాకపోతే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం బెటర్. అంతా నార్మల్ గానే ఉంటే ఇంకొక సంవత్సరం కూడా చూడొచ్చు. 16 ఏళ్ల వరకు కూడా మనం వస్తుందని వెయిట్ చేయొచ్చు.
7: అంటే వయసు అనేది కూడా ముఖ్యం అంటారు?
8: వయసు కూడా ముఖ్యం అండి. మరీ 10 ఏళ్ల లోపల వచ్చినా కూడా లేకపోతే 16 ఏళ్లకు కూడా అవ్వకపోయినా మనం ఎందుకు అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే దానికి గల కొన్ని కారణాలు వేరే ఉంటాయండి.
7: అవి ఏ కారణాలు అనేవి చూసుకుని
8: వాటికి చికిత్స ఎంతవరకు ఉందో చూసుకుని ఇక చేయించాలండి.
7: తర్వాత ఇప్పుడు ఇలా అయ్యేటప్పుడు అంటే ముందు నుంచి డైట్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా, అయ్యాక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
8: మామూలుగా అసలు ఎప్పుడైనా కూడా పిల్లలు బాగా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవటం మంచిది. ఈ పిల్లలనే కాదు, బాలికలనే కాదు, ఆ వయసు పిల్లలు 10 నుంచి 18 ఏళ్ల వరకు 2 పూట్ల పాలు తప్పనిసరిగా తాగాలండి. ఎందుకంటే పాలల్లో ఉన్న మిల్క్ కాల్షియం వల్ల వాళ్ల బోన్ గ్రోత్ బెటర్ గా ఉంటుంది. సో హైట్ పెరగటం గాని అది పాలల్లో ఉన్న కాల్షియం, తర్వాత మెగ్నీషియం కూడా ఈ మజిల్స్ ఏ మజిల్స్ నైనా కూడా కొద్దిగా స్థిరంగా ఉండేట్టు చేస్తాయండి. గర్భసంచి కండరాల విషయంలో కూడా అంతే. సో పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా బాగా డైట్ లో బాగా ఉండాలండి. ఎస్పెషల్లీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే అందులో ఉన్న అయాన్ కంటెంట్ వల్ల బ్లీడింగ్ అవుతున్నా కూడా వీళ్ళకి వీక్నెస్ అది రాకుండా ఉంటుంది.
7: అంటే ఋతుక్రమం మొదలైన తర్వాత బ్లీడింగ్ ఉంటుంటుంది కాబట్టి నీరసం
8: రాకుండా ఉంటుంది.
7: ఇంకా అవ్వబోతారు పిల్లలు అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా డైట్ విషయంగా తల్లు
8: అంటే అదే చెప్పాను కదండి, పాలు తర్వాత పళ్ళు ఫ్రూట్ వెజిటబుల్స్ తీసుకుంటా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్ తీసుకోకుండా ఉండటం బెటర్ అండి.

0: ఎప్పుడైనా కూడా యావరేజ్ వెయిట్ గా ఉండటం బెటర్. మరి ఓవర్ వెయిట్ వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది యావరేజ్ వెయిట్ ఉన్న వాళ్ళకి.
1: తర్వాత వీళ్ళు అయ్యేటప్పుడు వీళ్ళకి ఎలాంటి శారీరకమైన చేంజెస్ అలాంటివి ఏమైనా కనపడుతుంటాయో వాటి విషయంలో పిల్లలు గాబరా పడటం అంటూ జరుగుతుంటుంది.
0: ఎప్పుడైనా కూడా ఈ ఋతుక్రమం స్టార్ట్ అయ్యే టైంలో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలండి. తల్లి షీ షుడ్ బి ద ఫస్ట్ టీచర్ ఆడపిల్లలకి, తనే చెప్పాలి ఇట్లా స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ సైజ్ పెరగటం గాని, లేకపోతే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతాం గాని, ఇదంతా నార్మల్ సాధారణమైన ఇట్స్ ఫిజియలాజికల్ అని తల్లి చెప్పాలి. ఒకేసారి పిల్లలు బెంబేలు ఎత్తిపోకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత స్కూల్లో కూడా కొంతవరకు టీచర్స్ చెప్తా ఉండాలి నార్మల్ మెనార్కి ఏజ్ ఏంటి, బ్లీడింగ్ అవుతుంది, అదంతా నార్మలే ఫిజియలాజికల్, నెలలో ఒక 4-5 రోజులు ఇట్లా బ్లీడింగ్ ఉంటుంది, మీరు దానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నీట్నెస్ విషయానికి వస్తే ప్యాడ్స్ కొద్దిగా ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి, రోజుకి 3 సార్లు అట్లీస్ట్, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, మళ్ళీ నైట్ పడుకోబోయే ముందు ఒకటి. తర్వాత ప్యాంటీస్ వేసుకున్నప్పుడు కూడా మరీ టైట్ ఇవి కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ప్యాంటీస్ వేసుకుంటే ఆ పక్కన ఫోల్డ్స్ లో ప్యాడ్స్ వాడినప్పుడు ర్యాష్ అది రాకుండా ఉంటుందండి. తర్వాత ఎప్పుడు ప్యాంటీ వేసుకుని ప్యాడ్స్ అయి మార్చేటప్పుడు పౌడర్ అది అప్లై చేసుకుంటే అక్కడ చెమట నిల్వ ఉండకుండా ఉండి సో ఇన్ఫెక్షన్స్ అది కూడా ఫోల్డ్స్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
1: అంటే మనం వాళ్ళకి ఏమీ చెప్పకుండా దాచిపెట్టడం అనేది
0: చేయకూడదు. చెప్పాలండి వాళ్ళకి ఇట్లా అసలు 11 to 15 ఇయర్స్ మధ్య ఏ ఆడపిల్ల అయినా కూడా మెచ్యూర్ అవటం న్యాచురలే. అది దానిలో ఉన్న చేంజెస్ ఇట్లా వస్తాయి, కొద్దిగా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది, తర్వాత పీరియడ్ బ్లీడింగ్ అవుతా ఉంటుంది ప్రతి నెల, ఇదంతా నార్మలే. అది నార్మల్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి కొద్దిగా తెలియాలండి. ఇప్పుడు పీరియడ్ 25 to 45 డేస్ మధ్యలో వస్తే నార్మల్ అండి, మరీ ఎర్లీగా వస్తున్నా మరీ లేట్ గా వస్తున్నా అంటే ఇప్పుడు 3 నెలలకోసారి రావడం డెఫినెట్ గా నార్మల్ కాదు. తర్వాత ఫ్లో విషయానికి వస్తే 3 to 5 డేస్ ఫ్లో నార్మల్, 8-8 రోజుల కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి. తర్వాత ఎన్ని ప్యాడ్స్ మార్చడం, ఇప్పుడు మోర్ దెన్ 3 ప్యాడ్స్ ఫుల్ గా వెట్ అవుతుంటే మాత్రం అది హెవీ బ్లీడింగ్ అండి
1: రోజులు.
0: తర్వాత గెడ్లగా ఏమైనా పడుతున్నా కూడా అది హెవీ బ్లీడింగ్. ఇట్లాంటి ఏమైనా జరుగుతుంటే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి.
1: అంటే ఫ్లో అనేది కూడా మామూలు లిక్విడ్ రూపంలోనే ఉండాలి,
0: లిక్విడ్ రూపంలోనే ఉండాలండి. ఎందుకంటే గర్భసంచిలో తయారయ్యే కొన్ని ఎంజైమ్స్ వల్ల ఈ క్లాటింగ్ జరగదు, మెన్స్ట్రల్ బ్లడ్ క్లాట్ అవ్వదండి. క్లాట్ అవుతాంది అంటే ఆ ఫ్లో ఆ ప్రొడ్యూస్ అవుతున్న ఎంజైమ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, సో అది అబ్నార్మలే, హెవీ ఫ్లోనే,
1: అందువల్ల గడ్డలుగా పడుతుంది.
0: పడుతుంది అంటే మాత్రం అది డెఫినెట్ గా అబ్నార్మల్, యూ షుడ్ కన్సల్ట్ ద డాక్టర్.
1: ఇప్పుడు న్యాచురల్ అంటే ఫ్లో ఒకటేనండి, ఇన్ని రోజులని కాకుండా
0: ఇన్ని రోజులు, అదే 5 డేస్ లోపల, లెస్ దాన్ 5 డేస్ అయితే నార్మల్ అండి, మోర్ దాన్ 7 డేస్ అయితే డెఫినెట్ గా అబ్నార్మల్.
1: ఒక్కోసారి కొంతమందికి 2 నెలలకోసారి 3 నెలలకోసారి అవుతూ ఉంటుంది, అది కూడా చూపించాలి.
0: అది చూపించాలండి. ఇప్పుడు 6 వీక్స్ లోపల పీరియడ్ వస్తుంటే పర్లేదండి, ఇప్పుడు 2-3 నెలలకోసారి వస్తుంటే అసలు అండాశయాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ న పీరియడ్ వస్తే మళ్ళీ ఫస్ట్ కు వస్తుంది కదండి, 15 రోజు ఒక గుడ్డు విడుదల అవుతుంది. ఈ గుడ్డు విడుదల లేకపోవటం మూలాన ఇట్లా బాగా లేట్ అవుతా ఉంటాయండి పీరియడ్స్, సో అది ఎందుకు జరగట్లేదు అనేది మనం చూసుకోవాలి. అండాశయాల్లో వేరే ఏమైనా తేడాలు ఉన్నాయా,
1: మొదట్లోనే పిల్లలు అప్పుడే చూపిస్తే తర్వాత ప్రాబ్లమ్స్,
0: తర్వాత ప్రాబ్లమ్స్ మరీ సివియర్ అయినప్పుడు తర్వాత ప్రెగ్నెన్సీల కోసం కష్టపడటం అట్లాంటివి జరగకుండా ఉంటాయి.
1: మొదట్లోనే తెలుసుకుని
0: ట్రీట్ చేయించుకుంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మరీ సివియర్ గా జరగకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం.
1: తర్వాత వీళ్ళ కొంతమందికి శారీరకంగా కొన్ని లక్షణాలు తేడా వస్తూ ఉంటాయి, అంటే కొంతమందికి ఫీవరిష్ గా ఉంటాము, లేకపోతే కడుపుల నొప్పి అని.
0: ఇప్పుడు ఫీవరిష్నెస్ అంటే పీరియడ్ వచ్చే 15 రోజుల ముందు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుందండి, అది 99 కన్నా తక్కువ ఉంటే అది నార్మలే. మనకు వేడిగా అనిపిస్తుంది కానీ ఫీవర్ గా ఉండకూడదు, 99 కన్నా తక్కువ ఉంటే టెంపరేచర్ నార్మలే. పెయిన్ అంటారా, యూజువల్ గా ఈ పీరియడ్స్ ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు గర్భసంచి ద్వారం టైట్ గా మూసుకుని ఉంటాం వలన కొద్దిగా నొప్పి ఉంటుంది, 50-60% మంది పిల్లల్లో నొప్పి అనేది ఉంటుంది. కానీ ఈ నొప్పి 1-2 బిళ్ళలు వేసుకుంటే తగ్గిపోయే నొప్పిగా ఉండాలి. అదే ఈ నొప్పి వచ్చినప్పుడు అల్లా అంటే సివియర్ పెయిన్, వాంతులు అవుతున్నా, లేకపోతే నొప్పి వచ్చినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించినా, లేకపోతే సివియర్ పెయిన్, ఇప్పుడు మనం వాడే టాబ్లెట్స్ సరిపోకుండా ఇంజెక్షన్స్ అవసరం అవుతుంటే ఈ నొప్పిని తగ్గించడానికి తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే దానికి సివియర్ పెయిన్ వస్తుంటే మనం రూల్ అవుట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయండి, ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇట్లాంటివన్నీ మనం స్కాన్ లో రూల్ అవుట్ చేసుకోవాలి.
1: అంటే బాలికల్లో కూడా ఫైబ్రాయిడ్స్ అవి ఉండే అవకాశం ఉంటుంది. ఉంటుంది,
0: ఉండే అవకాశం ఉంటుందండి. అరౌండ్ 18 to 20 ఇయర్స్ దాట్

0: తిన్నాక ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి.
1: తర్వాత కొంతమందికి ఈ ఋతుక్రమం రాకముందు నుంచి కూడా తెలుపు కనపడుతూ ఉంటుంది, అలా ఎందుకంటారు?
0: మామూలుగా అసలు వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్స్ వచ్చే ముందు గాని లేకపోతే రెండు పీరియడ్స్ మధ్యలో గానీ అవటం నార్మలే. అదే త్రూ అవుట్ ద పీరియడ్ నెలంతా కూడా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, అది యెల్లోయిష్ గా ఉన్నా, లేకపోతే కింద దురదగా అనిపిస్తున్నా, మనం ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలండి. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నేను మీకు ఇందాక చెప్పిన జాగ్రత్తలు, ఇప్పుడు ప్యాడ్స్ ఫ్రీక్వెంట్ గా మార్చుకుంటా ఉండాలి. అక్కడ వెట్నెస్ ఎక్కువ ఉండనివ్వకుండా కొద్దిగా ప్యాడ్ ప్యాంటీ చేంజ్ చేసినప్పుడల్లా పౌడర్ వేసుకుని డ్రైగా ఉంచుకోవాలి. తర్వాత వేసుకునే డ్రెస్సెస్ కూడా, ఇప్పుడు ఎక్కువ మంది చుడీదార్స్ వాడుతున్నారు కాబట్టి సమ్మర్ లో కాటన్ ప్యాంట్స్ కొద్దిగా లూజ్ గా ఉన్నవి గాలాడటానికి, మరీ టైట్ గా ఉంటే అక్కడ చెమట చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి ఆ ఫోల్డ్స్ లో, అట్లా రాకుండా చూసుకోవాలి.
1: కొంతమంది మొదలవక ముందు కూడా తెలుపు కనపడుతుంటుంది, అది కూడా సహజమేనా?
0: అది సహజమేనండి.
1: ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ జాగ్రత్తలే కాకుండా ఇంకా ప్రత్యేకంగా తల్లులు కాని అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు, అంత ఎక్కువసేపు వాళ్ళు ఈ ప్యాడ్స్ మార్చుకునే అవకాశం అలాంటివి ఉండవు, మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటివి చేసుకోవాలి?
0: అట్లీస్ట్ ఒక ప్యాడ్ అన్న తీసుకెళ్లి మధ్యాహ్నం చేంజ్ చేసుకోవటం బెటర్ అండి. పౌడర్ కూడా కొద్దిగా క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ కానీ ఏదైనా ఒక పౌడర్ తీసుకెళ్లి కొద్దిగా అప్లై చేసుకుంటే అక్కడ చెమట జారకుండా ఉంటుందండి. టిష్యూ పేపర్స్ ఏమైనా తీసుకెళ్లి అక్కడ చెమట ఉన్నది అక్కడ తుడిసేసుకుని పౌడర్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది. అది నువ్వు ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా వస్తే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలు మందులు రాసిస్తాం కదండి ఇన్ఫెక్షన్ కి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు ఆ అండర్గార్మెంట్స్ అవన్నీ వేరేగా ఉతకాలి, కొద్దిగా బాయిల్డ్ వాటర్ లో కొద్దిగా డెటాల్ వేసి మళ్ళీ ఆ బట్టలు అందరితో కలవకుండా కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతాయండి.
1: తర్వాత ఈ పీరియడ్స్ త్వరగా రావటం లేకపోతే మరీ లేట్ గా రావటం అనేది ఎందువల్ల అంటారు?
0: ఇప్పుడు అసలు పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 ఇయర్స్ లో అసలు పీరియడ్స్ ఫిజియాలజీ ఏంటంటే అండి, బ్రెయిన్ లో ఒక రకమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అంటాం, వాటి ప్రభావం అండాశయాల మీద ఉండి అండాశయాల నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, వాటి ప్రభావం గర్భసంచి మీద ఉండి పీరియడ్స్ వస్తాయండి. ఈ మొత్తం యాక్సిస్ అంతా ఫస్ట్ 2 ఇయర్స్ లో ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. ఒక 2 ఇయర్స్ అయినాక ఈ యాక్సిస్ మెచ్యూరిటీ వచ్చి రెగ్యులరైజ్ అవుతాయి. సో ఫస్ట్ 2 ఇయర్స్ లో కొద్దిగా లేట్ గా రావటం ఇది పర్లేదు, అంత భయపడాల్సిందేం కాదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు మరీ 3 నెలలకి 4 నెలలకి వస్తున్నా, లేకపోతే మరీ 20 రోజుల లోపు వస్తున్నా, హెవీ బ్లీడింగ్ అనిపిస్తున్నా, లేకపోతే పిల్లలు ఒకేసారి బరువు పెరిగిపోయి ఎక్సెస్ హెయిర్ గ్రోత్, ఇప్పుడు కొందరికి అప్పర్ లిప్ మీద ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, లేకపోతే చిన్ మీద, లేకపోతే బిట్వీన్ ద బ్రెస్ట్, తర్వాత బొడ్డు కింద, ఇట్లా అన్వాంటెడ్ మనకు హెయిర్ రాకూడని ఏరియాస్ లో హెయిర్ వస్తుంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళకి ఒక యూజువల్ గా స్కాన్ లో మనం వీళ్ళకి ఒక స్కాన్ చేస్తే అండాశయాల్లో కొన్నిసార్లు నీటి బుడగల్లాగా ఉంటాయండి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం. ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వల్ల వచ్చే చేంజెస్ ఇవన్నీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావటం గానీ, లేకపోతే పిల్లలు బరువు పెరిగిపోవటం గానీ, తిన్నా తినకపోయినా కూడా బరువు పెరుగుతారు. ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ రావటం, ఇవన్నీ ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ వల్ల ఉంటుంది.
1: ఇది పిల్లల్లో కూడా కనపడే అవకాశం ఉందంటారు అయితే?
0: అసలు ఈ మధ్య పిల్లల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుందండి. దానికి కారణం ఏంటంటే స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్. ఇప్పుడు ఎంత హెవీ కాంపిటీషన్ కనిపిస్తుందో అండి మనకి, ఇది వరకు ఇంత కాంపిటీషన్స్ లేవు. ఈ రెసిడెన్షియల్స్ లో ఎవ్రీ మార్క్ కి ఎంత టెన్షన్ పడిపోతా పిల్లలు, ఆ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ లో మార్పులు జరిగి ఇట్లా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ గా రావచ్చు. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్, వెయిట్ ఎక్కువగా పెరిగే ఫుడ్స్, ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, అవి ఇవన్నీ ఎంప్టీ క్యాలరీస్ అండి. ఇట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా ఉంటుంది బాడీలో. ఈ బాడీ ఫ్యాట్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ ఆండ్రోజన్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ మేల్ హార్మోన్ ప్రభావం వల్ల అండోత్పత్తి జరగదు, అండోత్పత్తి జరగకపోవటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులరైజ్ అవుతాయి. సో ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ మూలాన వెయిట్ పెరుగుతారు, వెయిట్ పెరగటం వలన దీని సివిరిటీ పెరుగుతుంది. ఇదంతా ఒక సైకిల్ అండి. ఈ మేల్ హార్మోన్ వల్లే హెయిర్ గ్రోత్ అది రావటం,
1: ట్రీట్మెంట్ తీసుకోవటానికి అవుతుందండి.
0: నేను అన్నట్టు మరీ లేట్ పీరియడ్స్ వస్తుంటే యూజువల్ గా వాటి రెగ్యులరైజేషన్ కోసం కొన్ని రకమైన హార్మోన్స్, లెస్ దాన్ 18 ఇయర్స్ అయితే ఈస్ట్రోజన్ అవాయిడ్ చేయటం బెటర్ అండి, ఈస్ట్రోజన్ హార్మోన్. ఎందుకంటే అప్పుడు దాకా బోన్ గ్రోత్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఇచ్చినప్పుడు ఆ బోన్ గ్రోత్ తగ్గుతుంది అన్నమాట. సో ఈస్ట్రోజన్ వాడకూడదు. ఇంకోటి ఏంటంటే డయట్ లో చేయాల్సిన జాగ్రత్తలు, దుంపలు నూనె వస్తువులు స్వీట్స్ కొద్దిగా తగ్గించాలి, బయట ఫుడ్స్ ఇట్లా పిజ్జాలు బర్గర్స్ ఇట్లాంటి జంక్ ఫుడ్స్ అన్ని తగ్గించాలి. ప్రతి కిలో బరువు తగ్గితే మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా కరెక్ట్ అవుతుంది.
1: అంటే మరీ త్వరగా వస్తున్న పీరియడ్స్ కి లేట్ గా వస్తున్న పీరియడ్స్ ని మనం సక్రమంగా రావడానికి పిల్లలకి మందులు వాడచ్చు.
0: అదే హార్మోన్స్ ఎక్కువగా వాడమండి, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ వాడచ్చు. 18 ఏళ్ళు దాటితే మాత్రం ఓసీ పిల్స్ ఇవ్వచ్చండి.

0: త్రీ టు సిక్స్ మంత్స్ వాడి వెయిట్ కూడా ఈ టైంలో కంట్రోల్ అయితే యూజువల్ గా పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. కానీ దీనికి ట్రీట్మెంట్ గా అంటే ఏమీ లేదు. యూజువల్ గా పెళ్ళైనాక ఒక ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఆ హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి సైకిల్స్ యూజువల్ గా రెగ్యులరైజ్ అవుతాయి.
1: ఈలోపైతే మందులు కొంతవరకు వాడినా పర్వాలేదు,
0: కొంతవరకు మందులు వాడి రెండు నెలలకు ఒకసారి వచ్చేట్టు చూసుకుంటే చాలు, బరువు పెరగకుండా ఉంటే చాలు.
1: ఇప్పుడు డాక్టర్ గారు, మొత్తం మీద బాలికలు ఋతుక్రమం మొదలవబోయే ముందే వాళ్ళకి కొంత మెంటల్ గా ప్రిపేర్ చేసి తల్లులు తర్వాత కూడా వాళ్ళకి కొంత అలవాటు, ఈ నీట్నెస్ ఇలాంటివన్నీ అలవాటు చేయాలంటారు?
0: అవునండి, వీళ్ళకి ఆ ఏజ్ చెప్పాలి, 11 to 15 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. ఇట్లాంటి టైంలో మరి ఎక్సెస్ గా వెయిట్ లేకుండా మోడరేట్ గా వెయిట్ ఉండటం బెటర్. దానికి కావాల్సిన డైట్, తర్వాత ఎక్కువ పోషక పదార్థాలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అది ఉన్న డైట్ అదంతా తల్లి ఇంట్లో చేస్తే, తర్వాత నీట్నెస్ గురించి అదే ప్యాడ్స్ చేంజ్ చేయటం గానీ ఆ పౌడర్స్ అది అప్లై చేసుకోవటం గానీ ఇదన్నీ చెప్పినాక, తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంటే అసలు నార్మల్ ఏంటి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అనేది వాళ్ళకి తెలిస్తే ముందు వాళ్ళు దే విల్ బి రెడీ, ప్రిపేర్డ్ గా ఉంటారండి దానికి.
1: ఈ రోజుల్లో తొందరగా అవటం అంటూ జరుగుతుంది, బిలో 10 ఇయర్స్ 10 ఇయర్స్ కూడాను. అలాంటప్పుడు వాళ్ళకి మరీ అసలు తెలియనిదనంగా ఉంటుంది పిల్లలకి, స్కూల్కి వెళ్లే ప్రైమరీ కూడా దాటకుండానే. అలాంటప్పుడు మరీ అంత చిన్నపిల్లప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: యూజువల్ గా 10 ఇయర్స్ లోపు పీరియడ్స్ వస్తే అసలు మనం ఓవరీస్ ని స్కాన్స్ లో ఒకసారి చూసుకోవాలండి. ఏమన్నా ఓవరీలో ఏమన్నా కాయల్లాగా ఉండి దాని ప్రభావం వల్ల ఎర్లీగా పీరియడ్స్ వస్తున్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా, ఇట్లా అబ్నార్మల్ గా పిల్లలు పెరిగిపోతున్నా కూడా మనం హార్మోన్ టెస్ట్లు స్కాన్ అది చేసి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది చూసుకోవాలి. ఇంకోటి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తుంటే థైరాయిడ్ హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవటం అదొకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలండి.
1: నమస్కారం అండి,
0: థ్యాంక్స్
1: అండి.
2: మీరింతవరకు బాలికల్లో ఋతుక్రమం మొదలైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సిహెచ్ కవిత గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు విందాం.
1: ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వయలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అంతర్జాతీయ సంఘర్షణలో లైంగిక హింస నిర్మూలన దినోత్సవాన్ని జూన్ 19 జరుపుకుంటున్నాం. ఈ తేదీని ఐక్యరాజ్య సమితి 2015 ప్రకటించింది. యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, ఉగ్రవాద చర్యలు లేదా ఇతర సంఘర్షణల సమయంలో జరిగే లైంగిక హింసపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, బాధితులకు న్యాయం అందించడం, ఇటువంటి నేరాలను పూర్తిగా నిర్మూలించడం దీని ప్రధాన లక్ష్యం. ఏ సమాజమైనా శాంతి, భద్రత, సమానత్వం అనే 3 విలువలపై నిలబడుతుంది. కానీ సంఘర్షణలు తలెత్తినప్పుడు మొదటగా ప్రభావితమయ్యే వర్గాలలో మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా లేదా భయపెట్టే సాధనంగా ఉపయోగించే ఘటనలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి. లైంగిక హింస అనేది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు. అది వ్యక్తి ఆత్మగౌరవాన్ని, మానసిక స్థైర్యాన్ని, సామాజిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసే నేరం. దీనివలన బాధితులు చాలా కాలం పాటు మానసిక వేదన, భయం, ఒంటరితనం, వివక్షను ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే, బాధితులను నిందించడం కాదు, వారికి అండగా నిలవడం. సమాజం వారికి సహకారం అందించి గౌరవప్రదమైన జీవితాన్ని తిరిగి పొందేలా చేయాలి. భారతదేశం మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. మహిళల భద్రత, సాధికారత, విద్యా సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. మహిళలపై హింసను నిరోధించేందుకు కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. అలాగే అవగాహన కార్యక్రమాలు, సహాయక కేంద్రాలు, అత్యవసర హెల్ప్లైన్లు, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం ప్రభుత్వ చర్యలు మాత్రమే సరిపోవు. ప్రతి పౌరులు తన బాధ్యతను గుర్తించాలి. కుటుంబాల్లోనే పరస్పర గౌరవం, లింగ సమానత్వం, మానవ హక్కుల విలువలను పిల్లలకు నేర్పించాలి. మహిళలు, బాలికలు, చిన్నపిల్లలు భద్రంగా, గౌరవంగా జీవించే వాతావరణం

ప్రణాన్ని సృష్టించడం మనందరి కర్తవ్యం. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోంది, సమాచార సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అయితే మన ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు రావాలి. మహిళలను గౌరవించడం, వారి హక్కులను కాపాడటం, వివక్షను నిరాకరించడం, హింసను ఖండించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఈరోజు మనం మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. శాంతి స్థాపనలో మహిళల పాత్ర ఎంతో కీలకం. కుటుంబాలను, సమాజాన్ని ముందుకు నడిపించడంలో మహిళలు విశేష పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల వారిని రక్షించడం అంటే సమాజ భవిష్యత్తును రక్షించినట్లే. అంతర్జాతీయ సంఘర్షణల్లో లైంగిక హింసా నిర్మూలనా దినోత్సవం సందర్భంగా పాటించవలసిన కొన్ని నియమాలను తెలుసుకుందాం. హింసకు ఎలాంటి రూపంలోనూ మద్దతు ఇవ్వకుండా ఉండాలి. అలాగే మహిళలు, పిల్లలు, బలహీన వర్గాల హక్కులను గౌరవించాలి. బాధితులకు సహానుభూతి, మద్దతు అందించాలి. అలాగే సమానత్వం, గౌరవం, మానవతా విలువలను ప్రోత్సహించాలి. శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. హింసలేని ప్రపంచం నిర్మించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి మనిషి బాధ్యత. పరస్పరం గౌరవించుకోవడం, మానవత్వం చూపించడం ద్వారా మాత్రమే మనం మరింత సురక్షితమైన, సమానమైన సమాజాన్ని నిర్మించగలం. ఈ అంతర్జాతీయ సంఘర్షణల్లో లైంగిక హింసా నిర్మూలనా దినోత్సవం సందర్భంగా ప్రతి బాధితునికి మన సంఘీభావాన్ని తెలియజేస్తూ శాంతి, న్యాయం, మానవ గౌరవం కోసం మన కృషిని కొనసాగిద్దాం.

0: 2026 की पुनर्परीक्षा से पहले टेलीग्राम पर केंद्र सरकार द्वारा लगाए गए अस्थायी प्रतिबंधों को बरकरार रखा। भारत ने संयुक्त राष्ट्र मानवाधिकार परिषद में सिंधु जल संधि को वर्तमान परिस्थितियों के प्रतिकूल बताया। पाकिस्तान के आतंकवाद को प्रायोजित करने की निंदा की। आज दक्षिण कोरिया को 1-0 से हराकर मेक्सिको विश्व कप फीफा के राउंड ऑफ 32 के लिए प्रवेश करने वाली पहली टीम बनी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మేడలెక్కి నిన్ను చూచి అన్నమాచార్య కీర్తన వింటారు. ఆలపించినవారు శ్రీష్ట శారద, సంగీతం బాలాంత్రపు రజనీకాంతరావు.

0: है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమం తర్వాత మీరు వినబోయే లలితగీతం ఆలపించిన వారు వి శ్రీమహాలక్ష్మి, జి జానకి, డి శకుంతల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం తర్వాత డివి మోహనకృష్ణ ఆలపించిన కనులారా నిన్ను నేను లలితగీతం వింటారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే లలిత గీతం ఏమీ తోచదే చిలి. ఆలపించిన వారు శ్రీ డివి మోహనకృష్ణ, క్షమించాలి, శ్రీమతి విఎల్ తులసి, సంగీతం శ్రీ డివి మోహనకృష్ణ.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. ప్రైమరీ ఛానల్లో కార్యక్రమాలు డిఆర్ఎం రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ ప్రసారాలు ప్రసారమవుతూ ఉంటాయి. గమనిక విన్నారు. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కలంక్ చిత్రానికి అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు. రచన అమితాబ్ భట్టాచార్య.

తర్వాత మీరు వినబోయే పాట కభీ అల్విదా నా కెహనా. ఈ చిత్రానికి అమానత్ అలీ, శంకర్ మహాదేవన్ పాడారు. రచన జావేద్ అఖ్తర్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట గజనీ చిత్రానికి ప్రసూన్ జోషి రచన, పాడినవారు సోను నిగం, జావేద్ అలీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట రాజీ చిత్రానికి హర్షదీప్ కౌర్, విభాసరఫ్, శంకర్ మహాదేవన్ పాడారు. రచన గుల్జార్, సంగీతం శంకర్ ఎసాన్ లాయ్.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు షేర్ షా చిత్రానికి జూబిన్ నౌత్యాల్, ఆశిష్ కౌర్ పాడిన పాట వింటారు. రచన తనిష్క్ బాగ్జీ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట బ్రహ్మాస్త్ర చిత్రానికి అజిత్ సింగ్ అంత్రా పాడిన పాట. రచన అమితాబ్ భట్టాచార్య, సంగీతం ప్రీతం.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ఆషికీ 2. ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడారు. రచన సందీప్ నాథ్, సంగీతం అంకిత్ తివారీ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట దబాంగ్ 2. ఈ చిత్రానికి రాహత్ ఫతే అలీ ఖాన్, శ్రేయా ఘోషల్ పాడారు. రచన సమీర్ అంజాన్, సంగీతం సాజిద్ వాజిద్.

0: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబరు 0866-2488812. ఈ నెంబర్కి మీ సమాధానాలని మెసేజ్ రూపంలో పంపించండి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరికోసం వచ్చేస్తూ ఉంది. సాధారణంగా ఏదన్నా గుండె జబ్బులు అనగానే ఈసీజీ తీయించారా అని అడుగుతూ ఉంటారు. అందులో ఆ ఈసీజీ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఈసీజీ ఫుల్ ఫామ్ ఏంటనేది వాట్సాప్ ద్వారా మాకు పంపించండి.

సో మొట్టమొదటి ప్రశ్న అయితే అడిగేశాను, ఈసీజీ అంటే ఏంటి అనేసి ఈసీజీ ఫుల్ ఫామ్ అడిగాను. అంటే ఏంటి అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారని నాకు తెలుసు, అందుకే ఈసీజీ ఫుల్ ఫామ్ అనేసి అడిగాను అన్నమాట. సో

ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, రాధా ఖమ్మం నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి శ్రీనివాస్, ఇంకా శ్రీరామదాస్, సంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, డి కోటేశ్వరరావు కోవూరు నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్టిక్ట్ నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీతానగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్లి కర్ణాటక నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సమీనా నెల్లూరు నుంచి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరాం, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అనంతపురం నుంచి అనురాధ, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, గుండుగొనల నుంచి కొనకళ్ళ రమేష్, శ్రీనివాస్ బాబు, రామోజీ సత్యనారాయణ, చిన్న మిస్టేక్ తోటి దగ్గర ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, మాణిక్యాలరావు సరస్వతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, బతిని రవికుమార్ వజ్రపకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ట్ నుంచి, ఎం సుజాత నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి దింటికుర్తి సుబ్బారావు, నల్గొండ డిస్టిక్ట్ నుంచి దైదా త్రివేణి, చిన్మయి, ప్రీతం, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మిర్యాలగూడ గాంధీనగర్ నుంచి దైద భిక్షం వెంకటి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, ఎస్పీఆర్ విఠల్, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్ తెనాల్ నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వన్ నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, సత్తిరెడ్డి అనపర్తి నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గశివయ్య, ముంత పెద్దన్న, వరగంటి బద్రీ విశాల, ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దీప, దిలీప్, అన్విత,

మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, మంచిర్యాల నుంచి చంద్రమొగుడి పద్మారాణి అక్షరకృప, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో ఈసీజీ ఫుల్ ఫామ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, సో ఈ ఆన్సర్ పంపించారు అందరూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు? మొట్టమొదటి రోదసి యాత్రికురాలు ఎవరు? సో 1963లో వీరు రోదసికి వెళ్లారు. ఆ మహిళ పేరు ఏంటి?

0: ఊర్ మచ్చి
1: తందాచే ఎంగ వెంకయ్యల తందాచే
0: సూపర్ మచ్చి.

ను ప్రపంచంలో మొట్టమొదటి రోదసి యాత్రికురాలు. 1963లో వీరు రోదసి యాత్ర చేశారు అని చెప్పేశాను. సో అయితే ఫస్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగర మండలం బాపట్ల నుంచి, ఇంకా సుచేత కృపలాని అన్నారు. సుచేత కృపలాని ఎక్కడి నుంచి వచ్చారండి అసలు? సో రాంగ్ ఆన్సర్ అండి. సో కల్పన చావ్లా, ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఓకే, ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఫణిరాజ్ నెల్లూరు నుంచి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. అండ్ ఇంకా తర్వాత ఆన్సర్స్ పంపించిన వాళ్ళు, నేతనూరి కళ్యాణచారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి. తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ శ్రీరామదాస్ అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పత్తి, నల్గొండ జిల్లా నుంచి, రాధా ఖమ్మం నుంచి, లలిత మల్లిక్, సత్తుపల్లి, ఇంకా ఎస్పిఎల్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మణ్, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాలి నుంచి, ఎం కొండారెడ్డి. టోటల్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, అసలు పేరే తప్పైపోతుంది. సో స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకుని పంపిస్తే మీరు మళ్ళీ పంపించవచ్చు. సో కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. అయితే ఆన్సర్స్ మాత్రం నేను చదివే లోపల వచ్చిన ఎస్ఎంఎస్లు మాత్రమే నేను చదువుతాను. ఓకే, సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్, సమీనా నెల్లూరు నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఒంగోలు నుంచి నాగమణి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయశ్రీ, విజయ, లక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. సో కొంచెం ఫారెన్ నేమ్ అని అయ్యేసరికి అనుకుంటాను, చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో దగ్గరగా ఆల్మోస్ట్ కరెక్ట్గా ఆన్సర్ పంపించిన వాళ్ళందరి పేర్లు చదువుతున్నాను. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. ఇంకా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ దగ్గరే ఆగిపోయారండి కొంతమంది, వచ్చేసేయాలి నెక్స్ట్ క్వశ్చన్కి, వచ్చేసాం మనం. సో యా, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, మహమ్మద్, ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి, దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, గణేష్ నెల్లూరు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగుడి, పద్మారాణి, అక్షరకృప, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. సగం ఆన్సరే పంపించారండి, పూర్తి పేరు పంపించలేదు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లా నుంచి, సుబ్రమణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, శేషాద్రి నెల్లూరు నుంచి, సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, గుండుగొలం నుంచి సత్యనారాయణ, ప్రభావతి, ఉషారాణి, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శశాంక్, అచ్యుత్, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, వలివర్తిపాటి సత్యనారాయణి, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. సో హాఫ్ ఆన్సర్ పంపించారండి, గోగులముడి రాధాకృష్ణమూర్తి గారు, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల నుంచి. ఫుల్ నేమ్ పంపించలేదు.

సో అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ శ్యామలా సియో నాగటిపండు వీరు వారి కుటుంబ సభ్యులు వీరు కూడా హాఫ్ ఆన్సరే పంపించారు. సో ఫుల్ నేమ్ పంపించాలండి ఆన్సర్ అంటే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు ఫుల్ నేమ్ పంపించారు. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. లతా సుహాస్ హోసకాంట్ నుంచి. బతిని రవికుమార్ వజ్రప్ కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి. ఎం సుజాత నెల్లూరు నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ జిల్లా నంద్యాల నుంచి. ఇంకా అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడి గురించి తుమ్మ పద్మావతి. నెల్లూరు నుంచి వరగంటి బదరి విశాల. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. గడప వరపు నాగేశ్వరరావు కనకసులోచన సురేష్ హరికృష్ణ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. వ్యోమమిత్ర అన్నారు, వ్యోమమిత్ర అనే పేరు లేదండి. మసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నేదనూరి కళ్యాణ్చారి ఋత్విక్ శ్రీవైష్ణవ కల్వకుర్తి నగర కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. పూజారి ధనంజయ అనంతపూర్ సిండికేట్ నగర్ నుంచి. రాకేష్ శర్మ కాదండి, నేను మహిళా యాత్రికురాలు అని చెప్పాను. 1963 అని కూడా డేట్ చెప్పాను నేను. సో రాకేష్ శర్మ రాంగ్ ఆన్సర్. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సబిత ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, ఎస్ రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదత్తి మండలం నుంచి చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. సో మొట్టమొదటి రోదసి యాత్రికురాలు వాలెంటినా తెరిష్కోవా రష్యా దేశం నుంచి వెళ్ళారనమాట. సో అది సంగతి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ప్లే చేసే పాట జాగ్రత్తగా వినండి. మరి ఆ పాట గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది.

0: మరి పాట అయితే వినేశారు కదా, మరి ఈ పాట రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అన్నమాట.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రోతలకి ఒక గమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గన్లు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుంచి 10 తరగతి చదివే వారికి ఈ సంవత్సరం 31 ఆగస్టు లోపుగాను, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు ఈ సంవత్సరం

అక్టోబర్ 31 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.

ఎస్, అల్లూరి సీతారామరాజు సినిమాలో నేను ఒక పాట వినిపించాను, తెలుగు వీరలేవరా అని. మరి ఆ పాట రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, బి శివకుమార్ ముద్రాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, రాధా ఖమ్మం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, శ్యామ్ నెల్లూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించారు, శేషాద్రి నెల్లూరు నుంచి, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, హ్యాపీ హోమ్ నంద్యాల నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం, ఎం రావ్ ఒంగోలు నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, రకరకాల ఆన్సర్స్ కూడా పంపించేశారు. ఇంత పాపులర్ సాంగ్ కూడా వేరే ఆన్సర్స్ వస్తాయని నేను అస్సలు ఊహించలేదు. సో బట్ ఆన్సర్స్ పంపించారు, అలా డిఫరెంట్ ఆన్సర్స్ కూడా పంపించారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మల్లీశ్వరి మార్కాపురం నుంచి, బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ముర్హరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మారాణి అక్షరకృప, లతా సుహాస్ హోస్కోట నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజేష్ బాబు, సత్య, జోషిత, జనిశ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూరపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, సాల్మన్ రాజు, ఇంకా డోకపతి శివప్రసాద్, తుమ్మలపచ్చర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య వారి మిత్రబృందం, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, సోమన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, గుండుగొల నుంచి మద్దుల శ్రీనివాసబాబు, సునీత, మౌనిక, మణికంఠ, ప్రణవి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, ఆదినారాయణ, రమేష్ వర్మ. ఆన్సరు అసలు హాఫ్ వే కూడా సరిగ్గా పంపించలేదండి. పావని, చిరంజీవి, బృందావన పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, కమల, ఏసుపాదం, హేమసుందర్ ఒంగోలు నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఒంగోలు నుంచి

ఎస్, ఒంగోలు నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారండి, రైట్ ఆన్సర్ కాదు అది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. శరత్ రెడ్డి ఎక్కడి నుంచో పంపించలేదు, శరత్ రెడ్డి ఆన్సర్ పంపించారు. ఎస్, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఇస్మాయిల్ భాయ్, జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ బాషా, సుధాకర్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు. సో ఇదండి మరి ఈరోజు యువలయ. మరి మీకోసం బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ చేయండి. సో ఇంకా లాస్ట్లో ఆన్సర్ వచ్చింది ఎవరు అని అంటే చెబ్రోల్ సుహాసిని, ఇనమడు గురించి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా గుండెల్లో గోదారి ఈ చిత్రానికి భవతారిణి పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 2026కు విచ్చేశారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు వింటారు. ఢిల్లీ నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 235వ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ
1: Why you should choose Andhra Pradesh? First one is speed. If my video didn't sell speed, I'll do it ever again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
0: ఇదిలా ఉండగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 ఏళ్లలో విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి

0: మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట ఆర్థిక అభివృద్దికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం గానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్ 1 గా ఉంది. తర్వాత ఫుట్ ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంక వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: యాక్చువల్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
0: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు

0: పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus and is truly trustworthy.
2: Go for PLI.
1: Along with government employees, all professionals, graduates and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: కందను సాగు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఉష్ణమండలంలో పండించే ప్రధానమైన దుంపజాతి పంటల్లో కంద కూడా ఒకటి. కంద సాగులో మన దేశం ప్రథమ స్థానంలో ఉండగా మన రాష్ట్ర విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో కంద సుమారు 20,000 హెక్టార్లో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఇటీవల కాలంలో కందను రాయలసీమలో నీటి వస్తువు ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఇక సాగు విషయాన్ని కనుక వస్తే కంద సాగుకు తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలు బాగా అనుకూలంగా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాలు, లంక భూములు కంద సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. మన రాష్ట్రంలో నీటి వస్తువు ఉండి మురుగునీరు పోయే సదుపాయం ఉన్నటువంటి ఎర్ర నేలలు, ఎర్ర గర్ప నేలల్లో, నల్లరేగడి నేలల్లో కూడా ఈ కందను సాగు చేసుకోవచ్చు. కంద సాగు చేసుకోవడానికి నీటి వస్తు కలిగి మురుగునీటి వస్తు ఉన్నటువంటి సారవంతమైన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. వేసవిలో భూమిని 30-40 సెంటీమీటర్ల లోతుగా దుక్కి దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు 2-3 సార్లు మెత్తగా దుక్కి చేసుకోవాలి. ఎకరాకి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసి కలిగి దున్నుకోవాలి. భారతదేశంలోనే అత్యధిక దిగుబడినిచ్చే తీపి కంద రకం గజేంద్ర రకం. ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నుండి విడుదల చేయబడినటువంటి ఎక్కువ దిగుబడినిచ్చే రకం 180 నుండి 210 రోజుల్లో పక్వానికి వచ్చి హెక్టార్కు 60 నుండి 65 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపలు గుండ్రంగా మధ్యస్థంగా ఉండి పిలకలు లేకుండా ఉంటాయి. దుంపల పైభాగం గోధుమ రంగులో ఉండి

కండ లేత పసుపు లేదంటే నారింజ రంగులో ఉంటుంది. దుంపల్లో 14.6 నుండి 16.3% పిండి పదార్థం, 12.6 నుండి 14.4% మాంసకృతులు, 2421 ఇంటర్నేషనల్ యూనిట్స్ బీటా కెరోటిన్లు ఉంటాయి. దుంపల్లో దురదను కలిగించే ఆక్సలేట్ల శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా ఈ రకం బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మన రాష్ట్రంలో కందను సాధారణంగా ఖరీఫ్ రబీ కాలాల్లో నాటుకోవటం పరిపాటిగా వస్తోంది. అయితే రబీ పంటగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ నవంబర్ జనవరి నెలల్లో నాటుకుని జూన్ నుంచి ఆగస్టులో త్రవ్వడం జరుగుతూ ఉంటుంది. విత్తన ఉత్పత్తి కోసం, ఇంకా విత్తన దుంపల కోసం ఈ దుంపలను ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే, సాధారణంగా రైతులు కంద విత్తనాన్ని అవసరానికి మించి వాడటం వల్ల విత్తనంపై పెట్టుబడి అధికమవటమే కాకుండా ఉపయోగించిన విత్తనానికి సరిపడా దిగుబడులు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా పెద్ద దుంపలను నాటినట్లయితే పైరు ఎక్కువ ఎత్తు పెరిగి ఎరువులు సస్యరక్షణ యాజమాన్యంలోనూ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్ద దుంపలను విత్తనంగా వాడినప్పుడు సగటున 2.5 నుండి 3 రెట్లు మాత్రమే అభివృద్ధి అవుతాయి. అలాగాక చిన్న దుంపలను విత్తనంగా వాడినప్పుడు సగటున వృద్ధి రేటు 4 నుండి 5 రెట్లు ఉంటుంది. కోసిన ముక్కలు కాకుండా పూర్తి దుంపలను విత్తనంగా వాడినట్లయితే కంద తొందరగా మొలకెత్తి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నాటే కాలాన్ని బట్టి విత్తన దుంపల పరిమాణం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రబీలో నాటుకునే పంటకైతే 500 నుండి 750 గ్రాముల బరువు కలిగినటువంటి విత్తన దుంపలను ఉపయోగించుకోవాలి. విత్తన ఉత్పత్తి కోసం 1 ఎకరానికి కావలసిన విత్తన దుంపలను 25 సెంట్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికోసం చీడపీడలు లేని ఆరోగ్యవంతమైనటువంటి 100 నుండి 150 గ్రాముల బరువు ఉన్న దుంపలను వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకున్నట్లయితే సుమారు 450 నుండి 700 గ్రాముల బరువు ఉన్నటువంటి విత్తన దుంపలను పొందే అవకాశం ఉంటుంది. విత్తన దుంపలను తయారు చేసుకున్న తర్వాత నాటే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం ట్రైకోడెర్మా విరిడి లేదంటే ట్రైకోడెర్మా హార్జియానంతో కలిపినటువంటి ఆవు పేడ ద్రావణంలో విత్తన దుంపలను ముంచి ఆరబెట్టి మరుసటి రోజు నాటుకోవాలి. కాపరాక్సిక్లోరైడ్ లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఆ మందు ద్రావణంలో విత్తన దుంపలను 15 నిమిషాల సేపు ముంచి ఆరనిచ్చి నాటుకోవచ్చు. ఇక నాటే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధాన పొలంలో విత్తన దుంపలను ఎటు చూసినా 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. దుంపలను భూమికి 2 నుంచి 2.5 అంగుళాల లోతు నాటి వెంటనే తడిచుకోవాలి. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 1 ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 150 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం ఎరువును ఆఖరి దుక్కులో వేసి కళ్ళు దున్నుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులను 250 కిలోల యూరియా రూపంలోను, 170 కిలోల మిరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 3 సమభాగాలుగా చేసి కంద మొలకెత్తిన 40 రోజులప్పుడు, 80 రోజప్పుడు, ఇంకా 120 రోజప్పుడు వేసుకోవాలి. ఎరువులను మొక్కకు 2 వైపులా గుంతల్లో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడివ్వాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫార్సు చేసిన ఎరువుల్లో 75% రసాయన ఎరువుల రూపంలోను, 25% సేంద్రియ ఎరువుల రూపంలో వేసి 2 కిలోల చొప్పున అజోస్పెరిల్లం, దీంతోపాటు మైకోరైజాను వేసినట్లయితే నాణ్యమైనటువంటి మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారం 10 రోజుల తేడాతో నీటి తడి ఇస్తూ ఉండాలి. నవంబర్ డిసెంబర్ నెలల్లో నాటిన పంటకు ప్రతి 4-5 రోజులకు నీటి తడిస్తూ ఉండాలి. దుంప ఊరే దశలో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని ఎరువులను ఇచ్చినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా కలుపు సమస్య తగ్గి దుంప ఊరిక బాగా ఉండి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ఇక కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కంద నాటిన తర్వాత మొదటి దఫా తడి ఇచ్చిన వెంటనే తడిగా ఉన్న నేల మీద 2 లీటర్ల బిటాక్లోర్ లేదంటే 1 లీటర్ పెండే మిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 40-45 రోజుల తర్వాత పలసగా మొలిచిన కలుపును కూలీలతో తీయించి వెంటనే తడిగా ఉన్న నేల మీద ముందుగా చల్లిన మోతాదుల్లో సగం ముందును 2వ సారి పిచికారీ చేసి కలుపును అరికట్టుకోవచ్చు. అంతేకాకుండా వరిగడ్డితో కానీ అరటి వ్యర్థాలతో కానీ మల్చింగ్ చేయడం ద్వారా అలసందను వరుసల మధ్య చల్లడం వల్ల కానీ కలుపును సమర్థవంతంగా నివారించుకోవటమే కాకుండా దిగుబడి మరింత పెరుగుతుంది. కందను ఏకపంటగానే కాకుండా అరటి, కొబ్బరిలో అంతర పంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే కందలో ఇతర కూరగాయలను, పసుపును అంతర పంటలుగా వేసి మంచి ఆదాయాన్ని పొందటానికి అవకాశం ఉంది. ఇక ధాతు లోప లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా ఇనుపు ధాతు లోపం. ఈ ఇనుప ధాతు లోపం కందలో వర్షాభావ పరిస్థితుల్లో నీటి

0: సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకులు పత్రహారిత కోల్పోయి తెలుపుగా మారతాయి. దీనివల్ల దుంప దిగుబడి తగ్గిపోతుంది. దీని నివారణ కోసం 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి నీటి తరలిస్తూ నీటి ఎద్దడి లేకుండా చూసినట్లయితే ఇనుము ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. ఇక జింక్ లోపం విషయానికి వస్తే, ఆకుల్లో ఈరల మధ్య భాగం పసుపు రంగులోకి మారి క్రమేపీ ఆకు మొత్తం పండి ఎండిపోతుంది. ఈ లక్షణాలు గమనించగానే అక్కడ జింకు ధాతు లోపం ఉన్నట్టుగా రైతులు గమనించుకోవాలి. దీని నివారణ కోసం 1 లీటర్ నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మెగ్నీషియం ధాతు లోపం అనేది వర్షాభావ పరిస్థితుల్లో ఆకుల మీద లేత పసుపు ఆకుపచ్చ రంగులు మచ్చలు ఏర్పడి వైరస్ తెగులు లక్షణాలను పోలి ఉంటాయి. నివారణ కోసం లక్షణాలను జాగ్రత్తగా గమనించి మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ ధాతు లోపాలను సవరించుకోవటానికి వీలవుతుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే, కందలో ముఖ్యంగా కాండం కుళ్ళు, ఆకుమచ్చ తెగులు, మొజాయిక్ తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాండం కుళ్ళు తెగులు సాధారణంగా పంట అన్ని దశల్లో ఆశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బరువు నేలల్లో మురుగునీటి పారుదల సరిగ్గా లేని ప్రాంతాల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మొదట కాండం మొదల దగ్గర లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్ళు మొదలే క్రమేపీ మొక్క కుళ్ళు పడిపోతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ కాండం కుళ్ళు కంద పంటకు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తోంది. దీనివల్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. నివారణ కోసం తెగులు సోకి ఎండిపోయిన మొక్కలను తీసి తగలబెట్టుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మట్టిని కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదంటే 1% బోర్డో మిశ్రమంతో తడిపి తెగులను అరికట్టుకోవచ్చు. మిగిలిన ఆరోగ్యవంతమైన మొక్కలకు కూడా కార్బన్ డీజిల్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి ఈ తెగులు వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. తప్పనిసరిగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ట్రైకోడర్మా విరుడి జీవ శిలీంద్ర నాశిని వేపపిండితో కలిపి భూమి తేవగా ఉన్నప్పుడు మొక్క మొదల దగ్గర వేయటం ద్వారా తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక ఆకుమచ్చ తెగులు అనేది వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది. తెగులు వర్షాకాలంలో ప్రారంభమై క్రమేపీ వ్యాపిస్తూ ఉంటుంది. ఆకుల మీద చిన్న చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత మచ్చలన్నీ కలిసి ఆకంతా గోధుమ రంగులోకి మారి ఎండిపోతుంది. దీని నివారణ కోసం లక్షణాలు కనిపించిన వెంటనే 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ మందును పిచికారీ చేసుకోవాలి. తెగులు ఉధృతి ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మెట్లాక్సిల్ MZ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఒక్కసారి మాత్రమే ఆకులన్నీ బాగా తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ మందును కంద తవ్వటానికి 2 నెలల ముందు వాడకూడదు. ఈ విధంగా కందలో సస్యరక్షణ చర్యలను రైతులు చేపట్టుకోవాలి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సిమల కార్యక్రమంలో పంటల దిగుబడిని ప్రభావితం చేయటంలో సూక్ష్మ పోషకాల పాత్ర, డాక్టర్ జి రామారావు గారితో పరిచయం, చిరుధాన్యాలలో అంతర పంటల సాగు వివరాలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్, MRS ప్రకాశ్రావు గారితో పరిచయం, 8:15 చిత్రగీతాలు, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ నుంచి ప్రసారం, 10:00 గజేంద్ర మోక్షణం మడమల రాంబాబు గారిచే హరికథాగానం, 11:10 12 సంవత్సరాల కేంద్ర పరిపాలన ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం వినండి.

కృష్ణలీలల చిత్రానికి పి లీల పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ది ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో

0: अवसर में बदल सके। और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ। यह रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है।
1: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ సీఐఎల్ల సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారిలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
1: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బొయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జీఐట్యాగ్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
3: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
1: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్

0: యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేదవర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉ एंड ऑर्डर कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉ एंड ऑर्डर पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు జిల్లా పరిపాలనలను తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను 2 టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఇంకా నీరు అందించటం కీలక దశల్లో ఇట్లా చేసుకుంటూ ఉంటాం. మనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల వల్ల, వాతావరణంలో మార్పులు కానివ్వండి లేకపోతే ఏవైనా కొన్ని కారణాల వల్ల కొన్ని రకాల లోపాలు, ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయండి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. పంటల దిగుబడి మనం పెంచుకోవాలి అంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా లేకుండా చూసుకోవాలి కదండి, అట్లాంటప్పుడే మనం దిగుబడి బాగా తీసుకోవడానికి వీలవుతుంది. మరి ఈ పంటల దిగుబడిని ప్రభావితం చేసే సూక్ష్మ పోషకాలు ఏమున్నాయంటారు, వాటి పాత్ర ఏ విధంగా ఉందో తెలియచేయండి.
1: తప్పనిసరిగా అండి, మొక్కలు సక్రమంగా పెరిగి మనకి సరైన దిగుబడిని ఇవ్వాలంటే గాలి, నీరు, వెలుతురుతో పాటు పోషక పదార్థాలు చాలా అవసరమవుతాయండి. వీటిని రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చండి. మొట్టమొదటిది స్థూల పోషక పదార్థాలు అండి, అవి 9 రకాలు ఉన్నాయండి. స్థూలం అంటే ఎక్కువ మోతాదులో మొక్కలకు అవసరమవుతాయి కాబట్టి వాటిని స్థూల పోషక పదార్థాలు అంటారు. అవేంటంటే కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరము, పొటాషియము, కాల్షియము, గంధకము, ఇవి 9ని స్థూల పోషక పదార్థాలు అంటారు. ఇవి ఎక్కువ పరిమాణంలో మొక్కలకు అవసరమవుతాయండి. వీటిని రైతులు అందరూ అందిస్తున్నారండి, ఇవి కంపల్సరీగా ఇస్తున్నారు. మనకు ప్రాబ్లం వస్తుంది ఎక్కడంటే సూక్ష్మ పోషక పదార్థాలు రైతులు ఎక్కువ వాడతలేదు అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే దాని ఇంపార్టెన్స్ రైతులకి పెద్దగా అవగాహన లేదు. ఎన్పికేలు వేస్తే పంట పండుద్ది అనే ఒక ఇదితో అపోహతో ఉండి వాళ్ళు అవే వేస్తూ ఉన్నారండి. ఈ సూక్ష్మ పోషక పదార్థాలు ఏంటంటే చాలా తక్కువ పరిమాణంలో మొక్కలకు అవసరమవుతాయి. ఇవేంటంటే 7 రకాలండి. ఇవి మొట్టమొదటి జింకు, పోరాను, ఇనుము, కాపరు, మ్యాంగనీసు, మాలిబ్డినము, క్లోరిన్. ఇవేంటంటే పేరుకు తగ్గట్టుగానే ఇవి చాలా సూక్ష్మ పరిమాణంలో మొక్కలకు ఇవి అవసరం అవుతాయండి. ఇవి లోపించినప్పుడు పంటల్లో దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఏ ఒక్క సూక్ష్మ పోషక పదార్థం లోపించినా కూడా దాని యొక్క ప్రభావం దిగుబడి పైన మనకి ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఉంటుందండి. అంటే కరెక్ట్ అయిన మోతాదులో మొక్కకి మనం అందిస్తేనే అది మంచి దిగుబడి వస్తుందండి. ఇవి లోపించినా లేదా సూక్ష్మ పోషక పదార్థాలు మనం ఎక్కువ వేసినా కూడా మనకి హాని జరిగే ప్రమాదం అనేది ఉందండి మనకి. తర్వాత పైర్లలో ఏ ఒక్క సూక్ష్మ పోషక లోపం ఉన్నా మనం వేసిన నత్రజని, భాస్వరము, పొటాషియం ఎరువులు సరైన ఫలితాలను ఇవ్వండి. ఆల్రెడీ మనం నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు వేస్తున్నాం కదా, ఈ లోపం కనుక ఉన్నట్టయితే భూమిలో ఇవి కూడా సరైన ఫలితాలు మనకి ఇవ్వండి. ఆశించిన దిగుబడులు పొందడానికి సూక్ష్మ పోషక పదార్థాలు తప్పకుండా మనం వాటిని లోపాలను సరిదిద్దుకోవాలండి. అంటే రైతులు మంచి దిగుబడిని సాధించాలంటే సూక్ష్మ పోషక పదార్థాల యొక్క లోపాలను కనుక మనం సరిదిద్దుకుంటే మంచి దిగుబడులు వస్తాయండి.
0: అంటే పంటకు కావాల్సింది కొంచెమే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వాటి అవసరం చాలా ఉంది కాబట్టి
1: వాటిని వీటితో పాటే మనం ఈ యొక్క సూక్ష్మ పోషక పదార్థాలతో పాటు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. సాంద్ర వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడి వంగడాలు సాగు చేస్తూ సేంద్రియ ఎరువులు వాడకం తగ్గినప్పటి నుండి ముఖ్యంగా పైర్లు పెంచి పంటల సాగు చేసుకుంటూ ఉండే కొద్దీ భూమిలోని పోషక పదార్థాలు మనకు హరించుకుపోతున్నాయండి. అంటే మొట్టమొదటి ఇవి ఎక్కువగానే ఉన్నాయండి వీటి యొక్క నిల్వలు, కానీ వాటిని మనం భూమిలో మళ్ళీ వేయట్లేదండి. వేగిపోవటం వల్ల ఏంటంటే ఉండ యొక్క నిల్వ తగ్గిపోయి ఇప్పుడు వాటి యొక్క సూక్ష్మ పోషక లోపాలు మనకు బాగా బహిర్గతం అవుతున్నాయి అన్నమాట. అదేవిధంగా తీసుకున్నట్లయితే రసాయనిక ఎరువులు వేసి ఆ లోటును కూడా మనం భర్తీ చేయకుండా ఉంటే నేల నిస్సారమై పైర్లు తగినంతగా దిగుబడి ఇవ్వండి. అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి తీసుకోవాలన్న ప్రయత్నంలో నేలలోని సత్తువ, సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువగా ఖర్చు అయిపోతున్నాయండి. ఇది ఒకటి రైతులు గమనించాలండి. అంటే ఒకేసారి తీసుకోవాలి ఎక్కువ దిగుబడి అని చెప్పేసి వాళ్ళు వెంట వెంటనే 3-4 పంటలు వేసేసి ఆ ఉండ నిల్వలన్నీ తగ్గిపోతున్నాయండి.
0: ఇప్పుడు చెప్పారు కదా మనకి ఈ సూక్ష్మ పోషకాల లోపం అనేది కనుక వస్తే పంట దిగుబడి బాగా తగ్గిపోతుందని. ఇప్పుడు సూక్ష్మ పోషకాల్లో కూడా మీరు కొన్ని చెప్పారు, జింకు, బోరాను, ఇనుము ఇట్లా రకరకాల, వాటిలో ఒక్కొక్క దాని గురించి తెలియజేయండి.
1: కంపల్సరీ అండి. ముందుగా మనం జింకు గురించి చెప్పుకుందామండి. ఈ జింకు యొక్క ఆవశ్యకత ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో జింకు లోపాలు మనకి ఏర్పడతాయి, ఆ జింకు యొక్క లోప లక్షణాలు ఏంటి, నివారణ గురించి ముందు తెలుసుకుందామండి. జింకు పైరు పెరుగుదలకు అవసరమైనటువంటి హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుందండి. అంటే కొన్ని హార్మోన్ పదార్థాలు మొక్కల యొక్క దిగుబడి పెరుగుదలను పెంచుతాయి, వాటి ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఎంజైములు తయారీకి కూడా ఈ యొక్క జింకు మనకి తోడ్పడుతుందండి. ముఖ్యంగా హార్మోన్లు తీసుకున్నట్లయితే ఇండోలెసిటిక్ ఆమ్లం అనేది ఒకటి ఉందండి, ఐఏఏ. ఈ ఐఏఏ ఏంటంటే మొక్క యొక్క పెరుగుదలను పెంచుతుంది. ఈ ఐఏఏ ఉత్పత్తికి జింకు మనకు అవసరం అవుతుంది. అదేవిధంగా కొన్ని ఎంజైములు తీసుకున్నట్లయితే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్ని ప్రాసెస్లో. దాని ఉత్పత్తి కూడా మనకు జింక్ అవసరం అవుతుందండి. అదేవిధంగా మొక్కల పెరుగుదలను నిర్దేశించే మరికొన్ని పదార్థాల ఉత్పత్తికి కూడా జింక్ చాలా ఆవశ్యకత ఉందండి.

0: మొక్కలలో నత్రజని, భాస్వరము, పొటాష్ సమర్థంగా వినియోగించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మొక్కలలో ఆకుపచ్చదనం ఉత్పత్తిలో కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కిరణీయ సంయక్రియకి ఇది ఎంతో దోహదపడుతుంది. అంటే మొక్కలు పిండి పదార్థాలు తయారు చేసుకోవాలంటే కూడా ఈ యొక్క జింక్ ఆవశ్యకత ఎంతైనా ఉందండి. మనము ఇప్పుడు ఈ జింక్ లోపం మనకి రావడానికి ఎలాంటి కారణాలు ఏంటో కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా వివిధ నేలల్లో జింక్ అందుబాటు వేరువేరుగా ఉంటుంది. ముఖ్యంగా నేలల్లోని నీటి ప్రవాహం వలన జింకు పంటలకి అందుబాటులోకి వస్తుంది. అంటే నేలల్లో ఉన్న నీటి ప్రవాహం వలన ఈ యొక్క జింకు మొక్కలకు అందుబాటులో వస్తుంది. ఈ నీటి ప్రవాహంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా కూడా అది మన మొక్కలకి అది అందుబాటులోకి రాదన్నమాట. నేలలో ఒత్తిడి, ఏ ఇతర కారణాల వల్లనైనా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడినప్పుడు మొక్క వేర్లకు జింకు సరిగ్గా అందక ఈ యొక్క జింకు లోపం ఏర్పడుతుంది. అది ముఖ్య కారణం అండి. అదేవిధంగా ఆమ్ల నేలల్లోను, సున్నము కలిగిన క్షార నేలల్లోనూ మనం ఈ యొక్క జింక్ లోపం ఎక్కువగా వస్తానికి ఆస్కారం ఉంటుంది. రైతులు ఇట్లాంటి ఈ ప్రాబ్లమాటిక్ నేలలు అంటారు. ఇలాంటి నేలల్లో కనుక సాగు చేసినప్పుడు పంటలు జింక్ లోపం వస్తుంది. సాధారణంగా ఇసుక నేలల్లోనూ, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉన్న నేలల్లోనూ, వ్యవసాయ కార్యక్రమాలు ఉధృతంగా జరిగే కమతాల్లోనూ జింక్ లోపం మనకి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడటం వలన, పూర్తిగా చీకని సేంద్రియ ఎరువులు వాడటం వలన, మురుగుపోనటువంటి పల్ల భూముల్లోనూ, అధిక దిగుబడినిచ్చు వంగడాలను 3-4 సంవత్సరాలు వరుసగా పండించే భూముల్లోనూ, వరి తర్వాత వరి పండించే మాగాణి భూముల్లోనూ ఈ యొక్క జింకు లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటీవల కాలంలో జింకు వరి పంటలో విపరీతంగా వస్తుందండి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే వరి పంటలో ఈ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ ఉంటుంది కదండి. రబీ సీజన్లో ఎక్కువగా అంటే దాల్వాలో ఎక్కువ వస్తుంది, సార్వాలో తక్కువ వస్తుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క దాల్వాలో మన వాతావరణంలో చాలా చల్లగా ఉంటుంది. అంటే టెంపరేచర్స్ చాలా తక్కువ ఉండటం వల్ల చలికి ఈ జింక్ అనేది మొక్కకి తొందరగా అందట్లా, అందువల్ల సార్వా పంటలో మనకి తక్కువగా ఉంటుంది, దాల్వాలో జింక్ లోపం ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. అదేవిధంగా ఆలస్యంగా ఊడ్చిన ఖరీఫ్ పంటల్లోనూ, ముందుగా నాటిన రబీ పంటల్లోనూ భూమిలో మొక్కకు లభించు జింకు 0.6 ppm కన్నా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క జింకు లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొత్తగా సేద్యంలోకి తెచ్చిన ప్రాంతాలు, మెట్ట నారుమళ్లలో కూడా జింకు లోపం రావడానికి ఆస్కారం ఉందండి. ఇంకా కొన్ని మనం ఈ మధ్య రైతులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ DAP అని కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారండి. ఆ కాంప్లెక్స్ ఎరువులు వేయటం వల్ల దాంట్లో ఫాస్ఫరస్, భాస్వరం అనేది ఎక్కువ పడుతుంది భూమిలో. ఎక్కువ భాస్వరం పడటం వల్ల జింకు లోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు వాడటం వల్ల భాస్వరం అధికంగా మనకు సప్లై అవుతుంది భూమికి, సో జింకు లోపం వస్తుందండి. కొన్నిసార్లు భూమిలో జింకు ఉన్నప్పటికి కూడా ఎక్కువ భాగం పైరుకి అందని రూపంలో కూడా ఉంటుందండి. భూమిలో ఉంటుంది కానీ మనకి దానికి మొక్కకి అందే రూపంలో ఉండదండి. ఇక మనం జింకు లోప లక్షణాల గురించి తెలుసుకుందామండి. అది వివిధ పంటల్లో మనకి ముఖ్యంగా ఇది జింకు లోపం వచ్చినప్పుడు చిగురు ఆకులు అంటారండి, లేతాకుల్లో ఇది మొట్టమొదటిగా మనకి దీని యొక్క లోపం మనకి కనపడుతుందండి. ఈ మొక్క చివరి ఆకులు చిన్నవిగా, ముదురు ఆకులు ఆకుపచ్చగా, మందంగా, తోలు మాదిరిగా ఉంటాయండి. మొక్క పెరుగుదల కూడా బాగా తగ్గిపోతుంది. కణుపుల మధ్య దూరం బాగా తగ్గిపోతుందండి. ఎందుకు తగ్గిపోతుందంటే కణుపుల మధ్య దూరము, ఇందాక మీకు చెప్పాను హార్మోనుకి ఇది జింక్ కావాలని, ఇండోలిస్టిక్ యాసిడ్ అనే ఒక హార్మోను మొక్కల పెరుగుదలని పెంచుతుంది. ఎప్పుడైతే జింక్ లోపించిందో ఇండోలిసిటిక్ యాసిడ్ ఆమ్లం తయారీకి ఉపయోగపడే ఒక ఎంజైము లోపిస్తుంది. దాన్ని ట్రిప్టోఫాన్ సింథటిక్ ఎంజైమ్ అంటారు. ఎప్పుడైతే జింక్ లోపించిందో ఈ ఎంజైమ్ మనకు మొక్కల్లో తయారు కాదు. అందువల్ల మనకి ఈ హార్మోన్ తయారు కాకపోవటం వల్ల ఈ కణుపుల మధ్య దూరం తగ్గి, ఈ ఏ పంట అయినా సరే జింక్ లోపించిందంటే చాలా పొట్టిగా ఉంటుందండి. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులు చాలా సన్నగా ఉండి, చిన్నగా ఉండి, ముడుచుకుపోయి ఉంటుందన్నమాట. దీన్ని రోసెట్టి అని కూడా అంటారనమాట. అదేవిధంగా ఆకులలో ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారి, ఈనెల మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఇది ప్రత్యేక లక్షణం అండి జింకు లోపంకి. వరిలో జింకు లోపించినప్పుడు తుప్పు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెలుసుగా ఉండి కండె ఆకారంలో ఉంటాయండి. దీన్ని మనం కైరా డిసీజ్ అంటారండి. అదేవిధంగా మొక్కజొన్నలో తీసుకున్నట్లయితే పైన ఉన్న ఆకులు మొత్తం కూడా తెల్లగా మారిపోతాయండి. అందువల్ల దాన్ని ఏమంటారండి, తెల్ల మొగ్గ అంటారు, లేదా వైట్ బడ్ అంటారు. అదేవిధంగా జొన్న పంటలో కూడా తీసుకున్నట్లయితే పైన ఆకులు మొత్తం తెల్లగా మారి దాన్ని కూడా బడ్డు లేదా తెల్ల మొగ్గ అంటారు. తర్వాత కూరగాయ పంటల్లో ముఖ్యంగా టొమాటోలో తీసుకున్నట్లయితే జింకు లోపం ఏర్పడినప్పుడు మొక్కలు లేత ఆకులు చిన్నవిగా ఉంటాయి. ఈ ఈనెల మధ్య భాగంలో పసుపు వర్ణంతో కూడిన మచ్చలు ఏర్పడతాయి. బాగా పెరిగిన ఆకుల్లో ముదురు ఆకుల్లోని ఈనెల మధ్య భాగాలు బాగా ఎండిపోతాయండి. అదేవిధంగా బెండలో తీసుకున్నట్లయితే బెండలో జింకు లోపం ఏర్పడినప్పుడు ఆకు మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయండి. కాండం మందం బాగా తగ్గిపోతుంది.
1: ఈ లక్షణాలను బట్టి
0: మనం జింకు లోపంగా
1: పంటలను బట్టి
0: చెప్పారు
1: కొన్ని లక్షణాలు.
0: ఇవి దీన్ని మనం సవరించుకోవాలంటే అండి

0: ఏం చేయాలి?
1: రెండు రకాల పద్ధతులు అండి. ఒకటి ఏంటంటే మనము లోపం వచ్చినప్పుడు మనం దాన్ని ఈ యొక్క స్ప్రేయింగ్ చేసుకొని చేసుకోవచ్చు. లోపం రాకుండా ఉండాలంటే మనం ముందుగానే మన భూమిలోనే మనం మామూలు ఎరువులతో పాటే మనం జింక్ వేసుకొని చేసుకోవచ్చు అండి. ముందుగా మనకి జింక్ లోపం నివారణకి మొక్క మీద వచ్చినట్లయితే జింక్ సల్ఫేట్ని 0.2 నుండి 0.3% తయారు చేసుకొని పిచికారి చేసుకోవాలండి. అదేవిధంగా భూమిలో ఎకరానికండి సుమారుగా 10 నుంచి 12 కేజీలు జింక్ సల్ఫేట్ కనుక వేస్తే అసలు లోపం అనేది రాదండి. అదేవిధంగా మనకి ఇప్పుడు హార్టికల్చర్ పంటలు ఉంటాయి, ఏది మన ఉద్యానవన పంటలు, వాటిల్లో కూడా ఏంటంటే చెట్టు యొక్క వయసును బట్టి సుమారుగా 20 నుంచి 30 గ్రాములు ఒక చెట్టు కనుక వేసినట్లయితే జింక్ లోపం రాకుండా మనం చేసుకోవచ్చు అండి.
0: ఇది జింక్ లోపం అంటే
1: నివారణ చర్యలు తీసుకుంటే
0: ఆ లోపాన్ని సవరించుకోవడానికి వీలవుతుంది. ఇది కాకుండా ఇంకోటి ఇనుము అన్నారు కదండి,
1: అవునండి,
0: ఆ ఇనుము లోపం రావటానికి కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
1: ఇనుము మొక్కల్లో శ్వాసక్రియ సక్రమంగా జరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. తర్వాత కొన్ని ఎంజైమ్లను కూడా ఇది ఉత్తేజపరుస్తుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే సైటోక్రోమ్ ఆక్సిడేజ్ ఎంజైమ్ ఒకటి ఉందండి, కెటలేజ్ ఎంజైము, నైట్రేట్ రిడక్టేజ్ ఎంజైమ్, ఈ మూడు ఎంజైమ్స్ను కూడా ఈ యొక్క ఇనుము ఉత్తేజపరుస్తుందండి. తర్వాత పత్రహరితం ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. పత్రహరితం అంటే మనం ఇందాక చెప్పాను మీకు, పిండి పదార్థాలు తయారీకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రెండు పోషక పదార్థాలు పత్రహరితానికి ఉపయోగపడతాయండి, ఒకటి మెగ్నీషియం, రెండోది ఇనుము అండి. ఈ రెండుల్లో కూడా తీసుకున్నట్లయితే పత్రహరితం ఏర్పడంలో మేజర్ రోల్ ఉండేది మనకి మెగ్నీషియం అండి. తర్వాత రోల్ మనకి ఈ యొక్క మన ఇనుము ఉంటుందండి. ఇవి దీని యొక్క ప్రాముఖ్యత అండి. ఇనుము లోపం మనకి ఎందువల్ల వస్తుందంటే అండి, ఎప్పుడైతే ఈ పంటలను మనం క్షార నేలలు, నల్లరేగడి నేలలు, సున్నం అధికంగా ఉన్న నేలల్లో పంటలు సాగు చేసినప్పుడు ఇనుము లోపం రావడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా పాటి మన్ను పొలాలు కార్బనేట్స్, బైకార్బనేట్స్ ఎక్కువగా ఉన్న నీటితో సాగు చేసినప్పుడు కూడా ఇనుము లోపం రావచ్చు అండి. అదేవిధంగా భాస్వరం ఎరువులు కూడా నిత్యం అధికంగా వాడినప్పుడు పొలాల్లో కూడా ఇనుము లోపం రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నీరు నిలిచే పల్లపు భూముల్లో పంటల సాగు చేసినప్పుడు కూడా ఇనుము లోపం వస్తుందండి. వర్షాధారపు వరి ఆకుమడుల్లోను, ఊడ్చిన తర్వాత నీరు సరిగా నిల్వ చేయనటువంటి వరి పండించే ఎగువ ప్రాంతాల్లోను, బావుల సేద్యంలో వరి పండించే ఎగువ ప్రాంతాల్లోనూ ఇనుము లోపం వస్తుందండి.
0: దీని లక్షణాలు పంటల మీద ఎలా ఉంటాయి?
1: ఈ ఇనుము లోపించినప్పుడు అండి, ఇది కూడా మొట్టమొదటిగా వచ్చే లోపము చివరాకుల్లోనే వస్తుందండి. అంటే లేతాకుల మీద వస్తుందండి ఇనుము లోపం. ఏ పంట అయినా సరే కూడా ఇనుము లోపం వచ్చేది ఫస్ట్ చివరాకుల్లోనండి. తర్వాత అది క్రమేణా మళ్ళీ కిందకి రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఇనుము లోపం ముందుగా లేత చిగురాకుల మీద కనిపిస్తుందండి. చిగురాకుల్లో ఈనెల పక్క భాగం పసుపు వర్ణంగా మారి, ఈనెల మాత్రం లేత ఆకుపచ్చల లేదా పసుపు రంగు కలిగి ఉంటాయండి. లోపం తీవ్రంగా ఉంటే ఆకులు పూర్తిగా తెల్లబడతాయి. దీనిని కంప్లీట్ ఫ్లోరోసిస్ అంటారు. అంటే ఫస్ట్ ఇది ఒట్టి ఈనెల మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగతా ఆకు భాగం అంతా కూడా పసుపు రంగు మారిపోతుందండి. క్రమేణా ఆకు మొత్తం కూడా తెల్లగా మారిపోతుంది. ఇది దీని యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట, ఇనుము లోపం రావటం. దీన్ని కంప్లీట్ ఫ్లోరోసిస్ అంటారండి. వరిలో పిలకలు శాతం బాగా తగ్గిపోతాయండి. ఇది వచ్చిందండి. తర్వాత పెరుగుదల కూడా బాగా తగ్గిపోతుంది. వరిలో పసుపు రంగుకు మారిన ఆకు భాగాలు ఇటుక రంగుకు మారి ఎండిపోతాయి. ఈ ఎండటం ఆకుల కొనల నుండి మరియు ప్రక్క నుండి మొదలుపెట్టి లోపలి భాగాలకు చొచ్చుకుపోతాయండి. క్రమేణా ఆకుల్లోని ఆకుపచ్చ రంగు పూర్తిగా పోయి ఆకులు మాడి రాలిపోవటం కూడా జరుగుతుంది. వేరు వ్యవస్థ కూడా బాగా దెబ్బతినిపోతుంది. కాపు కూడా తగ్గిపోతుంది. కాయల నాణ్యత కూడా తగ్గిపోతుంది. చెరుకు పంటలో ముఖ్యంగా ఇక్కడ మన కృష్ణా జిల్లాలో చెరుకు పంట వేస్తున్నారు కదండి, ఈ చెరుకు పంటలో కార్సీ తోటల్లో ఇనుము లోపం ఎక్కువగా కనపడుతుందండి. అంటే మొట్టమొదటి వేసే పంట కన్నా కూడా కార్సీ తోటల్లో కనపడుతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కార్సీ పంటల్లో కనపడటానికి కార్సీ తోటల్లో భూమి గట్టిగా ఉండటమే మెయిన్ కారణం అండి. ఈ భూమి ఎప్పుడైతే గట్టిగా ఉందో దానికి ఆక్సిజన్ మొక్కకు అందట్లేదండి. ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఇనుము లోపం రావడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇప్పుడు ఈ కార్సీ తోటలు దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే, కార్సీ చేసినప్పుడే నేలను గుల్లబారేటట్లుగా వరుసల మధ్య దున్ని నత్రజని ఎరువు ముందుగా వేస్తే ప్రాణవాయువు లభించి ఇనుము లభ్యత కూడా పెరగటమే కాకుండా కార్సీ పిలకలకు త్వరగా వేళ్లు పుట్టి భూమి నుంచి ఇనుము గ్రహించి మొక్కలకు అందజేస్తుందండి. అంటే ఈ కార్సీ చేసేటప్పుడే రెండు సార్ల మధ్యలో మనం బాగా దున్నాలండి. బాగా కలిగి దున్నినప్పుడు అదేంటంటే ఆక్సిజన్ బాగా వచ్చి కార్సీ వాటికి తొందరగా పిలకలు కూడా రావడం వల్ల ఇది భూమి నుంచి ఇనుము తీసుకుంటుంది అనమాట. అప్పుడు దీని లోపం రాకుండా ఉంటుంది అనమాట. తర్వాత వేరుశెనగలో ఆకులు పండు బారటము, లేత ఆకులు తెల్లగా మారటము జరుగుతుంది. ఇది దీని ముఖ్య లక్షణం అండి వేరుశెనగ పంటలో. అదేవిధంగా బెండ వంగ టొమాటోలు కూడా ఇనుము లోపించినప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లబడతాయి, కాయ నాణ్యత కూడా బాగా తగ్గిపోతుందండి. చిని నిమ్మ మామిడి తోటల్లో కూడా ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగం అంతా కూడా పసుపు పచ్చగా మారిపోతుందండి. క్రమంగా ఆకులన్నీ కూడా పాలిపోయి తెల్లగా మారి పసుపు రంగు మారిపోతుందండి.

0: లక్షణాలు చెప్పారు కదా,
1: అవునండి,
0: ఈ లక్షణాలను రైతులు గమనించారండి, అప్పుడు వాళ్ళు దీన్ని సవరించుకోవడానికి ఏం చేయాలండి?
1: దీనికి కూడా మనం ఇందాక జింకు చెప్పినట్లుగానే రెండు విధాలుగా చేసుకోవచ్చండి. మనం ఫోలియర్ అప్లికేషన్ అని చెప్పేసి మనం మొక్కల పైన పిచికారీ చేయటం, రెండోది భూమిలో వేసుకోవటం. ముఖ్యంగా ఇనుము లోప నివారణకి ఫెర్రస్ సల్ఫేట్ 0.5% మరియు సిట్రిక్ ఆమ్లము 0.1% చొప్పున ద్రావణాన్ని తయారు చేసుకుని మొక్కలపైన పిచికారీ చేసి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ లోపాన్ని మనం సవరించుకోవచ్చును.
0: పండ్ల తోటల్లో వాటిల్లో బాగా మనకు కనిపిస్తూ ఉంటుంది, కొన్ని కాయలు పగిలిపోయినట్లుగా కనిపిస్తూ
1: ఉంటాయి,
0: అది ఈ బోరాన్ అనే సూక్ష్మ పోషకం వల్ల అట్లా వస్తుందని అంటూ ఉంటారు. మరి ఈ బోరాన్ లక్షణాలు పండ్ల తోటల్లో కానివ్వండి, మిగతా పంటల్లో కానీ,
1: కూరగాయ పంటల్లో కానీ
0: ఉంటాయి, వాటిని ఎలా నివారించాలి?
1: అలాగేనండి, బోరాన్ మొక్కల్లో పెరిగే కణజాలంలో ఉంటుందండి ఇది. హార్మోన్ల చలనానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొక్కల్లోని తీపి పదార్థాలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మార్చడంలో ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే మొక్కల్లో పిండి పదార్థాలు ఆకుల్లో తయారవుతాయండి. తయారైన ఆకు పదార్థాలు కాండము వేరు కాయలకు చేరాలంటే ఇది వాహకంగా ఉపయోగపడుతుంది ఈ బోరాను. ఎప్పుడైతే బోరాను లోపించిందో ఇవి ఆకుల్లో తయారైన పిండి పదార్థాలు ఆకుల్లోనే ఉండిపోతాయి, అందువల్ల ఆకులు మందంగా తయారవుతాయి, దాన్ని మనము బోరాన్ లోప లక్షణంగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇంకొక లక్షణం ఏంటంటే కాయలు పగిలిపోవటం. ఈ రెండు లక్షణాలను బట్టి మనం బోరాన్ లోపంగా మనం నిర్ధారించుకోవచ్చునండి. అదేవిధంగా మొక్కలలో పొటాషియం పొందవలసిన రసాయన మార్పులు కలిగించడంలోనూ ఇది బోరాన్ బాగా తోడ్పడుతుందండి. మొక్కలలో నీటి ఎద్దడి తట్టుకునటంలో కూడా బోరాన్ మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా న్యూక్లిక్ ఆమ్లం తయారీలో కూడా బోరాన్ ప్రముఖ పాత్ర వహించింది. అదేవిధంగా కీలాగ్రాన్ని పుప్పొడి సవ్యంగా చేరుకొని ఫలదీకరణ ప్రక్రియలో కూడా బోరాను కీలక పాత్ర వహిస్తుంది. మొక్కకు తక్కువ మోతాదులు అవసరమైనప్పటికీ వివిధ ప్రక్రియలలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా ఇది ఎన్నో ఎంజైమ్లను తయారు చేయడంలోను, స్థూల పోషక పదార్థాలు మొక్కకు సక్రమంగా ఉపయోగపడటంలో కూడా మనకి ఈ యొక్క బోరాను పాత్ర వహిస్తుందండి.
0: కాయ పగలటం అన్నారు, అది కాకుండా ఇంకా ఏ లక్షణాలు?
1: ఈ బోరాన్ లోపం వల్ల అండి ఫస్ట్ లేతాకుల్లో మిలితిరిగిపోవటం అనేది ఇది ముఖ్య లక్షణం అండి. లేతాకులు మిలితిరిగి చనిపోవటము, ఎదుగుదల లేకుండా కూడా పోవటం జరుగుతుందండి. అదేవిధంగా బోరాన్ లోపం వల్ల ఆకులు వంకర్లు తిరిగి రూపం మారిపోవటము, ఆకులు మందంగా ఈనెల లావుగా తయారవడం కూడా జరుగుతుంది. ఇది ప్రధానమైన లక్షణం అండి. అదేవిధంగా పూత పిందె రాలిపోవటము, కాయలు పండ్లు పగుళ్ళు రావటం కూడా బోరాన్ లోప లక్షణం. అంటే కూరగాయల్లో కానీ పండ్ల తోటల్లో కూడా కాయలు పగలటం అనేది బోరాన్ లోపం వల్ల వస్తుందండి మనకి. అదేవిధంగా నిమ్మజాతి మొక్కల్లో బంక కారటం కూడా బోరాన్ లోపంగా చెప్పుకోవచ్చు. కాయల పైన బంకలా కూడా వస్తుందండి, తర్వాత కాండం పైన కూడా వస్తుందండి. ఇది బొప్పాయిలో అయితే బోరాన్ లోపించినప్పుడు కాయలు పండ్ల పైన వివిధ రకాల బుడిపెలు వచ్చి అక్కడక్కడ చిన్న పగుళ్ళతో తోలు గరుకుగా ఉంటుందండి, కాయ కూడా ఆకారాన్ని కోల్పోతుంది ముఖ్యంగా ఈ బొప్పాయి పంటలో. మామిడిలో అయితే బోరాన్ లోపించినప్పుడు కాయ దిగువ భాగం గరుకుగా నల్లగా ఉండి కాయలు పక్వానికి రాకముందే రాలిపోతాయండి. ఉదయన సూచిక ఎక్కువగా గల చౌడు నేలల్లో ఈ బోరాన్ లోపం ఎక్కువగా కనపడుతుందండి.
0: ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు దీన్ని సవరించుకోవాలంటే రైతులు ఏం చేయాలి?
1: దీన్ని కూడా మనం ఇందాక చెప్పిన విధంగా 2 పద్ధతులండి. బోరాన్ లోప నివారణకి 1 లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్సిన్ కలిపి కావలసిన మేర ద్రావణం మనం తయారు చేసుకుని మొక్కలపైన పిచికారీ చేసి దీని లోపాన్ని సవరించుకోవచ్చండి. అదేవిధంగా భూమిలో కూడా ఎకరానికి 15 నుంచి 20 కేజీల చొప్పున బోరాక్సిన్ వేసినట్లయితే అలాగే బోరాన్ లోపం రాకుండా చేసుకోవచ్చండి. అదేవిధంగా పండ్ల మొక్కలకి మనం మామిడి అవ్వచ్చు, జామ తోటల్లో కూడా మనం అది వయసు బట్టి ఒక్కొక్క చెట్టుకి 30 నుంచి 50 గ్రాముల దాకా మనం బోరాక్స్ వేసినట్లయితే లోపం రాకుండా చేసుకోవచ్చండి.
0: వయసును బట్టి
1: ఆ డోసేజ్ మనకు మారుతూ ఉంటుందండి.
0: మరి ఇంకొకటి మాంగనీస్ అన్నారు కదండి,
1: అవునండి,
0: అది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది?
1: మాంగనీస్ వచ్చేటప్పుడు అండి ఇది కిరణీయ సంయోగక్రియకి బాగా ఉపయోగపడుతుందండి. శ్వాసక్రియకి, నత్రజని నైట్రోజన్ ఫిక్సేషన్ చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా పత్రహరిత నిర్మాణంలో కూడా దీని పాత్ర ఉంటుందండి. ఇది లోపించినప్పుడు అండి లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగం పసుపు వర్ణంగా మారి అక్కడక్కడ మచ్చలు ఏర్పడతాయండి. లోపం తీవ్రంగా ఉంటే ఆకులు రాలిపోవడం జరుగుతుంది. నిమ్మజాతి పండ్ల తోటల్లో ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గచ్చకాయ రంగుకు లేదా తెల్లగా మారి ఆకంతా కూడా రాలిపోతుందండి. అదేవిధంగా ఆకులు కిందకు ముడుచుకొని బోర్లించుకొని గిన్నె ఆకారంలో ఉంటాయండి ఆకులు. అది ఈ యొక్క మ్యాంగనీస్ ప్రధాన లోప లక్షణం అండి. ఈ మ్యాంగనీస్ లోపం వల్ల ఏంటంటే పూలు తగ్గిపోతాయండి, బాగా తగ్గి రాలిపోవటం కూడా జరుగుతుందండి. అందువల్ల దిగుబడి బాగా తగ్గిపోతుందండి. ఈ మ్యాంగనీస్ లోప నివారణకండి మ్యాంగనీస్ సల్ఫేట్ ని 2 నుంచి 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మ్యాంగనీస్ లోపాన్ని మనం నివారించుకోవచ్చండి.
0: ఇంకొకటి ఈ సూక్ష్మ పోషకాల్లోనే రాగి కూడా ఉంది కదండి.
1: అవునండి.

0: కాపర్ అంటాము, దాన్ని ఏ విధంగా మొక్కలకు అందించాలి, అది లోపించినప్పుడు కలిగే నష్టం ఏంటంటారు?
1: ఈ ముఖ్యంగా ఈ రాగి వల్ల మనకి మొక్కల్లో ఏంటంటే కిరణీయ సంయోగక్రియ బాగా ఉపయోగపడుతుందండి. మనకి ఎంజైములను కూడా ప్రోత్సహిస్తుందండి బాగా. ఇది కొన్ని ఎంజైముల యాక్టివిటీస్ని ఇది ఇది లోపించినప్పుడు ముఖ్యంగా లేతాకుల్లోనే మొట్టమొదట కనిపిస్తుందండి దీని లోపం కూడా మనకి. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనకి లేతాకులేనండి. స్థూల పోషకాలు మాక్సిమం కూడా కింద ఆకుల్లో వస్తుందండి అది అనమాట. దాన్ని బట్టి మనం గుర్తించుకోవచ్చు అండి
0: సూక్ష్మ
1: పోషకాలు స్థూల పోషకం అనేది. తర్వాత ఇది ఏంటంటే ఆకులు అంచులు పసుపు రంగుకు మారటము, ఆకులు ముదురు ఆకుపచ్చ నీలి రంగు కలిసినట్లుగా ఉంటుందండి. ఆకులు కొనలు పసుపుగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోవటం కూడా జరుగుతుంది. ఆకుల మీద గచ్చకాయ రంగు మచ్చలు ఏర్పడతాయండి. తర్వాత తీవ్ర దశలో ఆకులు రాలిపోవటం కూడా జరుగుతుంది. నిమ్మజాతి తోటల్లో లేత ఆకులు రాలిపోవటము, కాండము కాయల మీద ఇటుక రంగు మచ్చలు ఏర్పడి బుడిపిల్లాంటి మచ్చలు కూడా రావడం జరుగుతుంది. కాయ సైజు బాగా తగ్గిపోతుంది. బొప్పాయిలో మొక్క పెరుగుదల బాగా తగ్గిపోవటము, ఆకుల సైజు తగ్గటము, ఆకులు కొన్నలు వెంబడి తుప్పు రంగు మచ్చలు ఏర్పడటం జరుగుతుంది. పూత దశలో గనక ఇది గనక లోపించినప్పుడు మొక్కల పెరుగుదల బాగా తగ్గిపోతుందండి. అదేవిధంగా కాయలు కాయల్లోని విత్తనాల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది.
0: మరి దీన్ని సవరించుకోవాలంటే ఏ విధంగా చేయాలంటే,
1: ఈ కాపర్ లోప నివారణకి కాపర్ సల్ఫేట్ను 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాపర్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు అండి.
0: మాలిబ్డినమ్ అన్నారు కదండి,
1: అవునండి,
0: అది వచ్చినట్లు ఎట్లా గ్రహించుకోవాలి మనం?
1: మాలిబ్డినమ్ వచ్చినప్పుడు మనకి ఇది కూడా నత్రజని స్థాపన ప్రక్రియలో చాలా ఉపయోగపడుతుందండి మనకి మొక్కల్లో. విటమిన్ ఏ తయారీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది లోపించినప్పుడు ఇది కూడా పైన ఆకుల్లోనే దీని యొక్క లోపం మనకు కనపడుతుంది. మొక్కలు బాగా గిడసబారిపోతాయండి మాలిబ్డినం లోపించినప్పుడు. ఆకుల నుండి పిండి పదార్థాలు తయారీ కూడా బాగా తగ్గిపోతుందండి. నిమ్మజాతి మొక్కల్లో ఆకులు అడుగు భాగంలో పసుపు రంగు మచ్చలు బంకతో ఏర్పడతాయండి. ఇది మాలిబ్డినం యొక్క ముఖ్య లక్షణాలండి.
0: మరి దీన్ని సవరించుకోవాలి.
1: మాలిబ్డినం లోప నివారణకి మాలిబ్డినం 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క మాలిబ్డినం లోపాన్ని మనం సవరించుకోవచ్చు అండి. ఈ విధంగా మనము ఈ సూక్ష్మ పోషక పదార్థాల నుండి సరైన సమయంలో సరైన పద్ధతిలో రైతులు గనక ఉపయోగించినట్లయితే పంటలలో మనం అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా ఆస్కారం ఉందండి. అంటే వాళ్ళు కాన్సెప్ట్ వాళ్ళు స్థూల పోషకాలే వాడుతున్నారు, వీటిని కొంచెం తక్కువగా వాడుతున్నారు, అందువల్ల వీటి యొక్క లోపాలు బాగా బహిర్గతమై వీటి యొక్క ప్రభావం దిగుబడిపోయిన బాగా కనపడుతుందండి.
0: కాబట్టి రామారావు గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పంటల దిగుబడిని ప్రభావితం చేయడంలో ఈ సూక్ష్మ పోషకాల పాత్ర
1: చాలా ఉందండి. చాలా
0: పంటకు అవసరం కొంచెమైనప్పటికీ కూడా దిగుబడి మీద
1: ప్రభావం
0: ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి, అంటే మీరు చెప్పారు మనకి ఎన్ని రకాల సూక్ష్మ పోషకాలు వస్తూ ఉంటాయో, ఆ వచ్చినప్పుడు వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయో, కొన్ని చెప్పారు జింక్ అని ఇనుమని బోరాన్ అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పంటల మీద వచ్చినప్పుడు, ఆ లక్షణాలను గమనించుకుని వెంటనే దాన్ని సవరించుకోవాలి అన్నారు. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆ లోపాన్ని సవరించుకుని మంచి నాణ్యమైనటువంటి పంటల్ని తీసుకోవడానికి కూడా
1: చాలా ఆస్కారం ఉంటుందండి.
0: వీలవుతుందండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి.
2: గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదులుంటే వేయి చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి గుంటూరు బెదవాడ కలకత్తా గాదులు, మంచి గాదులకేమి తంతిలో ఉన్నాయి గుంటూరు గాదులు కలకత్తా గాదులు. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మా ఎత్తొచ్చే వేళయ చిన్నోడా, మా ఎత్తొచ్చే వేళయ చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మా మామొచ్చే వేళయ చిన్నోడా, మామొచ్చే వేళయ చిన్నోడా. గాదు గాదు లాని మోదుగా అమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటే వేయి కుర్రోడా. మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి, గుంటూరు బెదవాడ కలకత్తగా.

0: పరతొచ్చేవేళ చిన్నోడా, గాదు గాదులాని మోదుగా ఎమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా. మంచి గాదులుంటేవే ఈ కుర్రోడా, మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి గుంటూరు పెదవాడ కలకత్తా గాదులు. మంచి గాదులకేమి సంచిలో ఉన్నాయి గుంటూరు పెదవాడ కలకత్తా గాదులు. గాదు గాదులాని మోదుగా ఎమ్మేవు గాదు బేరం చెప్పు చిన్నోడా, మంచి గాదులుంటేవే ఈ కుర్రోడా.
1: చిరుధాన్యాలలో వివిధ అంతర పంటల సాగు గురించి తెలుసుకుందాం. ఈ చిరుధాన్య పంటలను అతి తక్కువ నీటి వనరులతో, తక్కువ ఎరువులతో, అన్ని రకాల నేలలలోనూ, ఎటువంటి వాతావరణ పరిస్థితులలో అయినా పండించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా దీనిని పండిస్తున్నారు. వీటికి పంటకాలం తక్కువ, పురుగులు తెగుళ్ల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి అత్యధిక పోషకాలను కలిగి పోషకాహార లోపాలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. చిరుధాన్యాల పంటలు అంతర పంటలుగా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. చిరుధాన్యాలతో అపరాలను అంతర పంటలుగా పండించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. కనుక అపరాలు నత్రజని స్థిరీకరించు గుణం కలిగి రసాయన ఎరువులు వినియోగించడం తగ్గించుటకు, ఇంకా నేల సారం పెంచడానికి సహాయపడతాయి. ఇక రాగితో పాటు కంది, మినుము పంటలను వేసుకోవచ్చు. ఒక రాగి పంట మాత్రమే వేసుకునే కన్నా ఇలా కంది లేదా మినుము పంటను కూడా అంతర పంటగా వేసుకోవడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. ఇక రాగితో పాటు చిక్కుడు, బెండ, గోరుచిక్కుడు, వేరుశనగ, సోయా చిక్కుడు, ఈ పంటలలో ఏదో ఒక పంట రాగితో పాటుగా వేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాలలో రాగిలో ఈ విధంగా అంతర పంటలు వేసుకోవడం వల్ల చిన్న సన్నకారు రైతులకు పనిదినాలు పెరగటమే కాకుండా ఆహార ఇంకా ఆర్థిక భద్రత కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇక కొర్రతో పాటు అయితే కంది, సోయా చిక్కుడు, వేరుశనగ, ఆముదం, చిక్కుడు, ఈ పంటలలో ఏదో ఒకటి కొర్ర పంటతో పాటు వేసుకోవచ్చు. ఇక సామ విషయానికొస్తే కంది, సోయా చిక్కుడు, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, చిక్కుడు, ఈ పంటలలో ఏదో ఒక పంటను అంతర పంటగా వేసుకోవచ్చు. ఇక వరిగలో అయితే కందిగా.
2: ఈనాటి పంట సిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. కొంచెం సేపట్లో వికసిత్ భారతి కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
3: తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ అయిన ఈ కార్యక్రమం వికసిత్ భారత్ కార్యక్రమంలో
4: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: నవీన్ కుమార్ గారు
5: చెప్పండి సార్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
5: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ, దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది

0: స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70 నుంచి 80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచి రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు, అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో ఒక 10 మంది కానీ లేదా అంతకు మించి 100, 300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశివరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకుని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి. ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా, లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబీలు కూడా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తరువాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్.

0: సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మిషనరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మిషనరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మిషనరీస్ అన్నీ ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మిషనరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది.

0: తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తర్వాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయాన్నిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ PMFMEE పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి 7341 మంది ఇప్పటి వరకు PMFMEE స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ PMFMEE స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు PMFMEE ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ MRS ప్రకాశ్రావు గారితో పరిచయం వినండి.
4: మనం నిత్య జీవితంలో వాడుతున్నటువంటి అనేకమైన ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా విశేషమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందుతున్నాం. దానివల్లే కూడా వాటి విస్తృతి చాలా ఎక్కువ అయిపోతుంది రోజురోజుకి. ఏవైతే అతి తక్కువ టైంలో ఎక్కువ మనకి ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాయో దాని ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తులో కొంత నష్టం కూడా ఉంటుందనేటటువంటిది సత్యం. అటువంటి కోవలకు వచ్చేటటువంటివే మనం రోజు వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు. మరి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు మితిమీరి మనం వాడుతున్నాం, అలాగే వాటి ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా జరుగుతోంది. మరి ఇటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలని మనం విచ్చలవిడిగా వాడేసి మనకి పనికిరాని టైంలో వాటిని పడేసేటట్లయితే అవి పర్యావరణానికి ఏ రకంగా నష్టం చేస్తాయి అనేది గత వారం మనం MRS ప్రకాశ్రావు గారి ద్వారా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ కంటిన్యూషన్లోనే మరికొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం ఈ రోజున. నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: ముఖ్యంగా ఇందులో వాడేటటువంటి హెవీ మెటల్స్ లైక్ మీరు లిథియం చెప్పారు, అలాగే యాంటిమోనీ ఇలాంటివి అనేకమైనటువంటి ఎలిమెంట్స్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. వీటి గురించి ఈవెన్ చైనా లేకపోతే మిగతా పాశ్చాత్య దేశాల్లో వీటిని మళ్ళీ తిరిగి ఎట్లాగా రీయూస్ చేయాలి, ఎలాగ చక్కగా ఈ పరికరాలని మళ్ళీ విడగొట్టాలి విడదీయాలి అని కొన్ని వివరాలు చెప్పారు గత వారం. మీరు ఈ వారం కూడా మా శ్రోతలతో వివరాలు పంచుకుంటారని ఆశిస్తున్నామండి.
5: ఇప్పుడు అసలు ప్రపంచం మొత్తంలో ఈ వేస్ట్ అనేది ఎంత ఉంది అనేది ఒక అంచనాకి రావాలి అని అంటే చాలా కష్టసాధ్యంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు దేశాలు పోటీపడి ఎలక్ట్రానిక్ రంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత రకరకాలైనటువంటి పరికరాలని తయారు చేయడంలో నిమగ్నమైపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇండియా మార్కెట్లో కూడా చైనా దేశం తయారు చేసినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ చాలా తక్కువ ఖరీదులో అందుబాటులో ఉండటంలో ప్రతి వాళ్ళు కూడా వాటిని కొనుక్కుని వాడతామని చెప్పేసి ట్రై చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. అయితే వీటి యొక్క జీవిత కాలం అనేది చాలా తక్కువ అవటంలో, ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరం అనేది ఒక్కొక్కసారి చెడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1-2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పనిచేయొచ్చు, తర్వాత చెడిపోతున్నాయి. అవన్నీ కూడా వేస్ట్ కింద అవటం జరుగుతూ ఉంది. అయితే సంవత్సరానికి సుమారుగా 50 మిలియన్ టన్స్

0: తెలుసు ఎలక్ట్రానిక్ వేస్టేజీ ప్రపంచం మొత్తం మీద ఉంటా ఉందని చెప్పేసి ఒక అంచనాకు రావటం జరిగిందండి. దీంట్లో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే అరౌండ్ ది గ్లోబ్ లో సగభాగం ఈ లైన్ ఆఫ్ ట్రక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ తో కనుక పెడితే అరౌండ్ ది గ్లోబ్ ఒక హాఫ్ ది సర్కిల్ ఆ ట్రక్స్ తో నిండిపోతుంది అనేటువంటిది యూరోపియన్ కంట్రీస్ ఒక అంచనాకి రావటం జరిగిందండి. అయితే యూరోపియన్ లెజిస్లేషన్ అంచనాల ప్రకారం 2005లోనే 10 మిలియన్ టన్స్ ఈ వేస్టేజీ ఒక్క యూరప్ లోనే ఉంది అనేసి వాళ్ల అంచనాల ప్రకారం వాళ్ల లెజిస్లేషనే ఒక డిక్లేర్ చేయటం జరిగిందండి. అలాగే యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థ వాళ్లు కూడా యుఎస్ జనరేటెడ్ వేస్టేజ్ 5 మిలియన్ టన్స్ ఒక సంవత్సరంలో ఉంటుందని చెప్పేసి వాళ్లు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ఇట్లా వేస్టేజ్ ఎక్కువ అయిపోతూనే ఉంది. మొత్తం టోటల్ ప్రపంచం మీద ఈ వేస్టేజ్ ఎంత వస్తా ఉందనేది అంచనాలకి మించి ఉంది అనేది. అయితే ఏంటంటే ఈ పరికరాల్లో ఉపయోగిస్తున్నటువంటి ఈ మూల పదార్థాలని విడతీయటానికి తగినటువంటి శాస్త్ర పరిజ్ఞానం కానివ్వండి, దానికి సరి అయినటువంటి ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా దేశాల్లో లేకపోవటం అనేది ఒక ఇది. ఒకవేళ అటువంటివి అటెంప్ట్ చేసినా కూడా దానికి సరిపోయేటువంటి ల్యాబరు, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానివ్వండి, ఏదైనా గాని చాలా ఎక్కువగా ఉంది. ఎందుచేతంటే అక్కడ పనిచేసేటువంటి కార్మికులు దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చాలా దేశాలు అవాయిడ్ చేయటానికే ట్రై చేస్తున్నాయి. అయితే ఏంటంటే సపోజ్ ఈ వేస్ట్ మాత్రమే రీసైక్లింగ్ చేయగలగాలి అని అంటే దాంట్లో ఒక 12.5% వరకే ప్రపంచంలో ఈ రీసైక్లింగ్ అనేది జరుగుతా ఉంది ఎలక్ట్రానిక్ వేస్ట్ లో నుంచి. సపోజ్ 1 మిలియన్ సెల్ టెలిఫోన్స్ ని రీసైక్లింగ్ కనుక చేస్తే దాదాపుగా 35,274 LBs ఆఫ్ కాపరు, అలాగే 772 LBs ఆఫ్ సిల్వరు, 75 LBs ఆఫ్ గోల్డ్ పౌండ్స్ అండి, ఇవి మనకి 33 LBs ఆఫ్ పెలేడియం మనకి రికవరీ అయ్యేటట్టుగా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. కానీ వీటి విడతీయటంలో ఉన్నటువంటి కష్టం అన్ని దేశాలు భరించేటువంటి స్టేజ్ లో లేవు. అందుచేత ఏదో రకంగా దాన్ని డిస్పోజ్ చేయటానికే పనికట్టుకుని ఉన్నారండి. ఒక విషయం ఏంటంటే 1 మిలియన్ ల్యాప్టాప్స్ ని రీసైక్లింగ్ చేసినట్లయితే దానికి సరిపోయేటువంటి పవర్ కన్జంప్షన్ అమెరికాలో 3,657 ఇళ్లలో సంవత్సరం పాటు ఉపయోగించే పవర్ కి సమానం అవుతుందని చెప్పేసి తెలియపరచడం జరిగింది. అంటే మరి చూడండి, అది రీసైక్లింగ్ చేయాలన్నా అంత పవర్ కన్జంప్షన్ ఉంది కాబట్టి దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎందుకులే అనేసి వదిలేసేస్తే పోతుందా అనేటువంటి తత్వంలో చాలా దేశాలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఒక కంప్యూటర్ ని ఒక లేకపోతే ఒక మానిటర్ ని తయారు చేయటానికి ఎవరైనా గాని 539 LBs ఆఫ్ ఫ్యూయల్ కావాలి, దాదాపుగా 48 LBs ఆఫ్ కెమికల్స్ కావాలి, అలాగే 1.5 టన్స్ ఆఫ్ వాటర్ కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని కెమికల్స్ కానివ్వండి, ఇంత ఫ్యూయల్ గాని కావాల్సినటువంటి అవసరం ఉందండి. అయితే ఇవన్నీ కూడా కష్టసాధ్యంతో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి ఎలక్ట్రానిక్ వేస్ట్ ని ఎలా డిస్పోజ్ చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ చాలా ఖరీదైనది. ఎందుకంటే చాలా ఖరీదైనటువంటి మూల పదార్థాలు ఆ వేస్ట్ లో ఉన్నాయి. మామూలుగా మున్సిపల్ వేస్ట్ అంటే మన మున్సిపాలిటీ వేస్ట్ అంటే మనం వాడుకునేటువంటి పదార్థాలు, కూరగాయలు వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే పేపర్ వ్యర్థాలు కానివ్వండి, ఇవన్నీ రోడ్డు మీద మనం పారేసినప్పుడు తడివి పొడివి విడతీసేసి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కానివ్వండి, గ్లోబల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి కానివ్వండి ఉపయోగిస్తున్నారు. అట్లాగే వాటితో పాటు వీటిని కూడా కలిపి పడేసేస్తే దీని వలన జరిగేటువంటి అనర్థం చాలా ఎక్కువగా ఉంది. కానీ వీటికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఈ మహానగరాల్లో కూడా ఈ వేస్టేజ్ ని ఎక్కడో ఒక చోట పడివేయటం దారుణమైనటువంటి పరిస్థితి, ప్రకృతి కాలుష్యం ఎక్కువైపోతా ఉంది, వీటి వలన వాతావరణం అంతా కాలుష్యం అయిపోతా ఉంది. ఈ మధ్యన మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, ఇంత కష్టసాధ్యమైనటువంటి ఈ వేస్ట్ ని మేనేజ్ చేయటం కష్టం అవుతుందనేటువంటి దృక్పథంతో కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఈ వేస్టేజ్ అన్నింటినీ ఒక షిప్స్ లో సేకరించి సముద్రం మధ్యలోకి తీసుకునెళ్లి సముద్రంలో విడిచిపెట్టేస్తున్నారు. అది కొన్ని కిలోమీటర్ల ఏరియా ఈ వేస్టేజ్ తో సముద్రంలో నిమగ్నమై ఉంటుందని చెప్పేసి, అప్పుడేమవుతుంది సముద్రపు నీరు కూడా కాలుష్యం చెందుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ వేస్ట్ ని ఎలా మేనేజ్ చేయాలనేటువంటిది తలబాదుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి.
1: అంటే మనకి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విస్తృతి నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తోంది, ఒక రకంగా భయం కూడా వేస్తుంది. మీరు చెప్తున్నటువంటిది చదువుకున్న దేశాల్లో, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు. కానీ మన భారతదేశ పరిస్థితి, ముఖ్యంగా విజయవాడ నగరం మన ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది అసలు ఇది ఇలా ఈ సెల్ ఫోన్ అలా చెత్తలో పడేస్తే చాలా నష్టం జరుగుతుంది అనేది అసలు ఎవరికీ అవగాహనే లేదు.
0: లేదండి,
1: మనల్ని పట్టి పీడిస్తున్న అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇది కొత్త సమస్యగా వస్తుంది, తెలియదు. మరి ముఖ్యంగా ఇవి మట్టితో కలిసిపోతే లేకపోతే నీళ్లలో పడేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవరికి అవగాహన లేదు కదా.
0: కాబట్టి ఈ అవగాహన సదస్సులు అనేటువంటిది చాలా అవసరం అండి ఈ వేస్టేజ్ మీద. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అవగాహన కలగటానికి చేయాలి. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ వారు కూడా కొన్ని నిబంధనలు పెట్టి కొన్ని ల్యాబొరేటరీస్ ని తయారు చేసి వీటిల్లో ఉన్నటువంటి కాస్ట్లీ మూలకాలని విడతీయటానికి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
1: ఇక్కడ ఒక ఈ రీసైక్లింగ్ లో ఆ మధ్యన కొన్ని కొన్ని ఆటోమొబైల్స్ గాని కొన్ని కొన్నిటికి కంపల్సరీగా ఎక్స్చేంజ్ అనేటటువంటిది ఒక ఫినామినన్ గా పెట్టుకున్నారు. అంటే ఏంటి, పాత సెల్ ఫోన్ ఇస్తేనే కొత్త సెల్ ఫోన్ ఇస్తాము అనేటటువంటిది. కానీ ఆ రకంగా ఈ వాడుతున్నటువంటి పరికరాలు పాతవి వెనక్కి వెళ్లేటట్లయితే దాన్ని ప్రాపర్ గా రీయూస్ రీసైకిల్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది కదా, అలాంటిది వర్కౌట్ అవుతుందా? ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ కొత్తది కొనాలంటే పాతది డెఫినెట్ గా ఇచ్చి తీరాల్సిందే, దానికి ఎంతో కొంత మూల్యం వాళ్ళు చెల్లించవచ్చు చెల్లించకపోవచ్చు. మ్యాండేటరీ చేసేటట్లయితే దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా?
0: ఉపయోగం ఉంటుంది. కానివ్వండి, ఇప్పుడు మనకి సపోజ్ మన ఇంట్లో ఉన్నటువంటి ఒక కంప్యూటర్ కనుక చెడిపోతే దాని ఒరిజినల్ కాస్ట్ ఒక 25,000 or 30,000 కనుక ఉన్నట్టయితే అది బయట అమ్మటానికి కనీసం ఒక 500-1,000 రూపాయలు కూడా ఎవరు మనకి ఇవ్వరండి. అయితే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మూల పదార్థాల యొక్క కాస్ట్ చాలా ఎక్కువైనప్పటికీ కూడా కొనటానికి కూడా ముందుకు ఎవరు రావట్లేదు. దానిని విడతీయటానికి సరిపోయేటువంటి పరికరాలు కానివ్వండి, ల్యాబొరేటరీస్ ముందు గవర్నమెంట్ వారు వాటిని తయారు చేయగలిగితే, ఆ ల్యాబొరేటరీస్ ని కానీ నిర్మించగలిగితే కొంతవరకు సరైనటువంటి చర్యలు తీసుకుని ఆ మూల పదార్థాలను విడగొట్టినట్టయితే చాలా లాభదాయకంగానే ఉంటుందండి.
1: దానికి కంపల్సరీగా ఈ రీసైక్లింగ్ లో ఒకటి ఇస్తేనే రెండోది ఇస్తాము, రెండోది కొత్తది కొనుక్కోవచ్చు అనేటటువంటి ఒక ప్రిన్సిపల్
0: అవలంబిస్తే చాలా బాగుంటుందండి. అది గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మనకి ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లు కానివ్వండి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద కొంత స్టడీ చేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
1: ముఖ్యంగా యాంటిమోనియము, లిథియము, మరి కొన్ని కొన్ని ఎలిమెంట్స్
0: ఎలిమెంట్స్
1: అవి ఏం జరుగుతుంది, వాటిని బర్న్ చేస్తే మనకి అన్ని చెత్త తగలేయటం ఒకటి అలవాటు మనకి.
0: అవి కనుక మండినట్టయితే బాగా దాంట్లో నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్యాసెస్ వలన హ్యూమన్ బాడీ చాలా డిస్ట్రాయ్ అవుతుందండి. ఇప్పుడు నాడీ మండలం కానివ్వండి, గుండెకాయ కానివ్వండి, చర్మం కానివ్వండి, ఆ గ్యాసెస్ వలన బాగా డిటోరేట్ అవుతాయి అండి. ఎన్నో వ్యాధులతో మానవాళి ఇబ్బందులు పడుతుంది అనేది వాళ్ళు కూడా నిర్ణయించడం జరిగిందండి. అందుచేత అవి తగలపెట్టకూడదు అనేది ఒకటి ఒక స్టేజ్కి వచ్చారు. మరి తగలపెట్టకపోతే ఏం చేయాలి? పాతి పెట్టాలి. పాతి పెట్టినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత దాంట్లో నుంచి గ్యాసెస్ ప్రొడ్యూస్ అయ్యి అక్కడ ఉండేటువంటి జనాభాకి మానవాళికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి రావటం జరిగిందండి. అంటే ఇంతకన్నా ముందేంటంటే దానికి కావలసినటువంటి ల్యాబొరేటరీస్ నిర్మించుకోవటం, దాంట్లో ఉన్నటువంటి మూల పదార్థాలని విడగొట్టడం, దానికి నైపుణ్యం ఉన్నటువంటి వర్కర్స్ ని తయారు చేసుకోవటం, అలా కనుక ఉపయోగించినట్టయితే అది రీసైక్లింగ్ లో వాడినటువంటి మెటీరియల్స్ ని మళ్లీ రీయూజ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా కాస్ట్లీ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మళ్లీ ఉపయోగించుకోవటానికి వీలవుతుంది. ఇటువంటి చర్యలు గవర్నమెంట్ తప్పనిసరిగా చేస్తే తప్ప ఎన్విరాన్మెంట్ బాగుపడదండి.
1: అలాంటి పరికరాలు తయారు చేసేటప్పుడు మళ్ళీ వాటిని ఎలాగ మనం రీయూస్ చేయాలనేది ముందే ఆలోచించుకుని దాన్ని తయారు చేసేటట్టయితే గానీ భవిష్యత్తు కష్టంగా ఉంటుంది కదా. అంటే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మార్పులు వస్తే ఈ వేస్ట్లు అటువంటి వాటిని మనం ఇబ్బంది లేకుండా నియంత్రించగలం, నిరోధించగలం?
0: డెఫినెట్ గానండి, గవర్నమెంట్ కనుక కొన్ని చర్యలు కనుక తీసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ని ప్రాపర్ గా ఉపయోగించేటువంటి రీతిలో ల్యాబొరేటరీస్ నిర్మించుకుని నిపుణులైనటువంటి వర్కర్స్ ని అక్కడ పెట్టి వారికి ఏమి హాని కలగకుండా ఉన్నటువంటి జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి కనుక తీసుకున్నట్టయితే చక్కటి భవిష్యత్తు ఉంటుందండి. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఈ అభివృద్ధి సాధించడం అనేది గొప్ప విశేషం. అభివృద్ధి ఉండాలి, దానికి కూడా ఈ వేస్టేజ్ ను కూడా చక్కగా ఉపయోగించుకునేటువంటి రీతిలో మనం చర్యలు తీసుకోవచ్చు. డెఫినెట్ గా దానికి పాజిబిలిటీ ఉందండి. ఆ చర్యలు తీసుకున్నట్టయితే ఇది ఇంకా అభివృద్ధి సాధించగలుగుతాము.
1: ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేటటువంటి టాపిక్ మీద మీరు మాట్లాడినటువంటి అంశాల ద్వారా భవిష్యత్తు తరంలో అందరూ కూడా చాలా అవగాహన పెంచుకుని జాగ్రత్తతో పరికరాలు వాడుకోవాలి. కానీ మళ్లీ వాటిని పడేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుని అవగాహనతో 10 మందిని సంప్రదించి ఏం చేయవచ్చు అనేటటువంటిది ఒక బాధ్యతతో వ్యవహరిస్తే కానీ మనకి భవిష్యత్ ఆశాజనకంగా ఉండదేమో అని చెప్పి అనిపిస్తుందండి. కాబట్టి పర్యావరణ కాలుష్యం విషయంలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఈ వేస్ట్ అనేటటువంటిది ఒక ప్రధానమైన పాత్ర పోషించబోతోంది భవిష్యత్తులో. చాలా ధన్యవాదాలు అండి. MRS ప్రకాశ్ రావు గారు నమస్కారం.
0: నమస్తే సార్.
2: ఎలక్ట్రానిక్ వేస్ట్ MRS ప్రకాశ్ రావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట చిత్రం ఇద్దరు మిత్రులు.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్, డోల్మైట్, ఐరన్ ఓర్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకావైన్ కార్మికులు, ఇంకా సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివేవారు 31/8/2026లోపుగాను, 11 నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల, కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ లాగిన్ అనే వెబ్సైట్ చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రూమ్ నెంబర్ 14 కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ వీరిని సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. సమయం 8:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ, ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్దిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMVBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: సాథియో ఆమ్ తోర్ పర్ యోజనాయే యా తో కర్మచారి కే లియే బన్తీ హై యా తో ఫిర్ ఉద్యోగోం కే లియే బన్తీ హై లేకిన్ యే ఏక్ యోజనా ఐసీ హై ఇస్ యోజనా మే భారత్ కే సామర్థ్యవాన్ మేరే యువా సమృద్ధ యువా భవిష్య కీ ఓర్ ఔర్ ఉద్యోగ్ వికాస్ కీ ఓర్ ఔర్ ఇన్ దోనో కో సాథ్ లేకర్ చల్తీ హై जो युवा अपनी पहली नौकरी शुरू करता है सरकार उसके साथ खड़ी होती है.
0: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాస్పోర్టు జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా గౌరవంగా విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఎన్సీఆర్బీ అభిజ్ఞాన్, సిఆర్పిఐ ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్దం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
2: అపరాధ కే విరుద్ధ లడాయి మే సబ్సే బడా హథియార్ బల్ నహీ హై, సబ్సే బడా హథియార్ వైజ్ఞానిక్ సాక్ష్య. అగర్ వైజ్ఞానిక్ సాక్ష్య శురువాత్ సే హీ సంరక్షిత్ కియే జాతే హై తో క్రిమినల్ కో సజా కరానే మే ఇస్సే బడా కోయి హథియార్ ఉపయోగ్ నహీ హో సకతా. ఔర్ ఫింగర్ ప్రింట్ ఏ వైజ్ఞానిక్ సాక్ష్య ఇకట్టా కర్నే కీ హమారీ జో మసక్కత్ హై ఇస్మే ఫింగర్ ప్రింట్ ఔర్ ఫింగర్ ప్రింట్ కా రికార్డ్ ఔర్ రికార్డ్ కా ఉపయోగ్ ఇస్ సబ్సే బడా మహత్వపూర్ణ అంగ్.
0: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పిఐబి వార్తా ల్యాబ్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి

0: రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాస వర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు. అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: బుడి చిరు నేల కొరగదా,
1: కాలిగోరు గాయపడితే కంట నీరు తిరగదా,
0: వేరు చివర చీడ బుడితే చిగురు నేల కొరగదా.

శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం.

ఆకాశవాణి శ్రోతలకు కళాభివందనములు. పెద్దలారా, భక్తి వేదాంత తత్వమునకు శ్రీమద్ భాగవతము శిరోవిభూషణము. నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా ముక్తిధామం చేరవచ్చునని సాధికారికంగా నిరూపణ చేసిన దివ్య గ్రంథం భాగవతం. అందుకే 7 రోజులలో తనకు మృత్యువు తప్పదని తెలిసిన అభిమన్య కుమారుడు పరీక్షన్ మహారాజు మోక్ష మార్గంగా భాగవత శ్రవణం చేస్తూ సుఖ యోగీంద్రులను గాంచి, మహాత్మా, గజేంద్ర మోక్ష కథాఘట్టాన్ని తెలియజేసి నన్ను తరింపజేయండి కోరుకున్నాడు. వెంటనే ఆ మహాయోగి వినుడు పరీక్షన జన్మవర్యుడు చుకముని

అని పరీక్షత్ మహారాజు వేడుకొనగా శుకయోగి గజేంద్ర మోక్ష కథాఘట్టాన్ని ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. రాజేంద్ర విను సుధారాజిలోనక పర్వతము త్రికూటం వనదలరు. యోజనాయతమగున్ను

కాంచరాయ సారకల ధౌతమయములై మూడు శృంగములు మొనసియుండు తట శృంగ బహురత్ర ధాతు చిత్రి చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలతా కుంజపుంజములును మోసి పరదంచు శలయేటి మొత్తములును మరిగి తిరిగడి దివ్య విమానములును చరులు క్రీడించు కిన్నెర జయ.

అది పాలసముద్రం. అందు త్రికూటమనే అందమైన పర్వతం. అది 10,000 ఆమడల పొడవు, అంత్య వెడల్పు, ఎత్తులు కలిగి ఉన్నది. బంగారు వెండి ఇనుములతో ఏర్పడిన 3 శిఖరాలతో అలరారుతూ ఉన్నది. మహావృక్షములు, పూపొదలు, లతలు, శెలయేళ్లు, దేవతా విమానాలు, కిన్నెరల విహారాలతో నిండి ఉన్నది. అనేక మృగ సంచయంబులు, చెంచులు ఇత్యాది మానవ సంఘంబులతో నిండియున్న ఆ ప్రాంతంలో పగటి వేడిమికి కొండ గుహలలో దాగిన మదపు టేనుంగుల గుంపులు సాయం సమయానికి సూర్యుని శక్తి సన్నగిల్లడంతో వెలుపలికి వచ్చిన చీకటి సమూహాల వలె గుహల నుండి వెలుపలికి వచ్చి ఏనుగు సంచయంబు ఇలా సంచరిస్తూ ఉన్నది.

రవములను భరచనను గజల రవములు తరిమి తరిమి గవయములను భరజనలు దశల రవములు ధరయ గురియు మొగిలి గముల కథ.

కొండల వలె వచ్చుచున్న గజగుంపులను గాంచి అటవీ మృగంబులన్నీ భయంతో చల్లా చెదురైపోతున్నాయి. పులులు మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరబలూకముల్ గుహలదొచ్చు భూదారములు నేర నేల బొరియలలోడాగు హరిదంతములకేగు హరిన జయము మడువుల జొరబారు మహిష సంఘంబులు గండ శైలంబుల కపులు బ్రాగు వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగిగగయు వెరచి చమరీ మృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమవాయ భయద పరిగేల విఘరించు భద్రకరుల గాలివారిన మాత్రాన.

మదపుటేరుగుల స్వైర విహారానికి భయపడి పులులు సింహాలు ఇత్యాది క్రూర మృగాలు పొదలలో దూరుతూ ఉన్నాయి. ఎలుగుబంట్లు గుహలలో దాగాయి. అడవి పందులు గోతులలో చేరాయి. జింకలు దిక్కుల కొనలకు పరుగులెత్తాయి. అడవి దున్నలు మడుగులలో జొరబడ్డాయి. కోతులు కొండల బండల నెగబ్రాకాయి. పాములు పుట్టలలో ఒదిగాయి. నెమళ్లు ఆకాశానికి ఎగిరాయి. ఈ విధంగా సకల వన మృగాలన్నిటికీ ప్రాణాంతకంగా వస్తూ ఉన్నాయి. కొండలకే కాళ్లు వచ్చి కదలి వస్తున్నావా అన్నట్లున్నది ఆ దృశ్యం. ఈ గతి అరణ్యమీనిన విధమున నాగంబులు తనుచుండన్ వేగిరపడి తన

ఒక గజేంద్రుడు ఏనుగు గుంపుల నుండి దారి మళ్ళాడు. ఒక కోటి ఆడ ఏనుగులతో ఆ గజేంద్రుడు త్రోవ తప్పి ఫలములు ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి ఒక గొప్ప అడవిని చూచాడు. చూచి దారి తప్పి నెమ్మదిగా ప్రేయసిలతో సరసాలాడుతూ చిగురాకులు వాడికి తినిపిస్తూ పెళ్లి నడకల నడచుచూ ప్రియల తోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు పెళ్లి నడకల నడచుచు ప్రియల తోడ చిగురుటాకుల విందులు చేసి కొనుచు చలగి బృందావనమున చిన్ని కృష్ణుగరణి చలగి బృందావనమున చిన్ని కృష్ణుగరణి.

ప్రియలతో కేలి విహారం చేస్తూ కాసేపటికి అలసి దప్పికగొని జలమునకై తిరిగి తిరిగి ఆయాసపడి ఒక చోట అడగాంచం కరణీ విభుండు లవపుల్లాం భోజ కల్హారము అడగాంచన్ కరణీ విభుండు లవపుల్లాం భోజ కల్హారము

గజరాజు ఒక చక్కని మడుగును చూశాడు. అది ఎలా ఉన్నదంటే విచ్చిన కమలాలు కలువలతో తుమ్మెదల సరాగాలతో సోయకంగా ఉంది. ఆ నీళ్లలో తాబేళ్లు, చేపలు, పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు విహరిస్తూ ఉన్నాయి. దాని గట్టుపైన మర్రి, తాడి, మామిడి, మద్ది ఇత్యాది వృక్షాలు, వాటిపైన పూల తీగలతో పొదరిళ్ళు ఉన్నాయి. ఆ సుందరమైనటువంటి సరోవర దృశ్యాన్ని నారాయణదాస్ గారు ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. సుఖ విభాషణంబు తెరంగున శ్రోత్రోత్సవం, సుఖ విభాషణంబు

ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ సరోవరాన్ని చూడగానే దాహంతో అలమటిస్తున్నటువంటి గజేంద్రుడు ఒక్కసారి ఆనందం కలిగి సరోవరము జొచ్చి మదగరి విభుడు.

తొండంబులతో పూరించుచు గండంబుల చల్లుకొనొచ్చు. సరోవరంలో దిగిన తర్వాత ఆ గజ సమూహం ఈ విధంగా చేస్తున్నాయి జలక్రీడలు. తొండంబుల పూరింపుచు గండంబుల చల్లుకొనుచు గళగళ గళగళ రవ

వలుద కడుపులు నిండేటట్లుగా నీరు త్రాగాయి గజ సమూహం. సరోవరంలోనికి తన పరివారంతో దిగిన గజరాజు దాహం తీరిన తర్వాత బయటకు రావచ్చు కదా, కాని అలా రాలేదు. ఆ నీటిలో జలక్రీడలు చేస్తున్నాడు తన ప్రేయసులతో కలిసి. ఈ విధంగా తొండముపై దాచి తోయంబు లోపల చక్కగా తానాడు నొక్కమారు నీరుగలగజేసి నీరంబుల గోసి ఒడ్డుల బడగోల్చు నొక్కమారు తనకునెదురుగాకునికి మేలు పొంగి యోగి ఘీంకరించు నొక్కమారు దయితల తన వీపుపై పెట్టుకొని పెద్ద యోడ భంగిని తేలు నొక్కమారు ఒదిగి జల జంతువు.

సరోవరంలో గజరాజు విహారానికి అడ్డు లేదు. ఆడ ఏనుగులు అతనిపై నీళ్లు తల్లినప్పుడు శెలయేళ్లతో నిండిన నీలగిరిలాగా కనిపిస్తున్నాడు. పద్మాలను అతనిపై విసిరినప్పుడు సహస్రాక్షుడైన దేవేంద్రుని వలె కనిపిస్తున్నాడు. కలువ పుప్పుడి తల్లినప్పుడు బంగారు కొండలా ధగధగా మెరిసిపోతున్నాడు. కలువ తూండను విసిరినప్పుడు సర్పహారాలు ధరించిన శివుని వలె కనిపిస్తున్నాడు. ముత్యాల చెప్పలను విసిరినప్పుడు మెరుపులతో కూడిన మేఘం వలె ప్రకాశిస్తున్నాడు. గజేంద్రుని జలవిహారంతో మడుగు సర్వము మురికిమయంగా మారిపోయింది. జనులారా, ఈ సమస్త సృష్టి భగవంతుడు సర్వజీవుల సంక్షేమం కోసం సృష్టించాడే కాని బలవంతుడిదే రాజ్యమని ఏ దేవుడు శాసించలేదు. అలా తన అధికార బలం, తన ఖండబలంతో ఈ సమస్త జగాన్ని తన గుప్పిట్లో తీసుకోవాలనుకునే ప్రతి వ్యక్తికి, ప్రతి జంతువుకి శిక్ష భగవంతుడు వేస్తాడు. ఆ మడుగులోనే దాగి ఉన్నది ఒక మహా మకరం. అది మామూలు మకరం కాదు. హుహు అనే గంధర్వుడు శాపవశాన ఆ మడుగులో పడి ఉన్నాడు మొసలి రూపంలో. ఈ గజము యొక్క జలవిహారానికి జల జంతువులన్నీ ప్రాణభయంతో గజ గజ వణుకుతూ ఉంటే అది ఆ దృశ్యాన్ని చూచి ఆవేశంతో తోకను నేలకు తాడించి క్రుద్ధుడై ఈ విధంగా గజరాజు పైకి వస్తూ ఉన్నాడు. భూరి భూద్గార సంభూత గంభీర గుంభద్వానమున శైల పంక్తి వడగా దారుణ బాల సంతాడనోద్భూత తోయక నంబులంబరమంటి కొనగా అతుల హింతాల త్వగంచిత దేగ సంగతి జల జంతు శోణితము కరము కనకర ప్రకర కంపనంబున కొలను సర్వము పంకిలముగాగా పొంచి మై పెంచి కుప్పించి పొంకరించి ఒక్క మకరేంద్రుడు ఇభరాజు నొడిసి పట్టే పాదము హస్తీంద్రుని కెదలో హస్తీంద్రుని కెదలో అడరే భయోత్పాతము గడగడ గడగడ వణుకుచు కరేణువులు సందడి బడి తడబడి వడి

గుర్రపుగమను చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లుగా పైకెగసి భయంకర పూత్కారం చేసి తోక జాడించి హుంకరించి రాహువు సూర్యుని పట్టినట్లుగా గజరాజును ఒడిసి పట్టింది మకరేంద్రము. ఆ దృశ్యాన్ని చూచిన ఆడ ఏనుగులన్నీ కంగారు పడి భయమున వడివడిగా చల్లాచెదురుగా పారిపోయాయి. బలయుతుని చూల జాడ్యంబు పట్టినట్లు

బలవంతుని దీర్ఘరోగం పట్టినట్టు, ఉత్తమునికి ఒక దుష్టకామిని సర్వనాశనం చేసినట్లు, ధ్యానంలో కూర్చున్న వాడికి నిద్దుర పట్టి పీడిస్తున్నట్లుగా గజాన్ని మొసలి పట్టి లోనికి లాగింది. అయితే ఆ మదగజం లెక్క చేయకుండా తన తొండంతో మొసలిని గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బతో మొసలి పట్టు జారి లోనికి పోయింది. వెంటనే గజరాజు గట్టుపైకి రాబోయాడు. అంతలోనే ఆ మొసలి రాజు ఏనుగును గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి గట్టిగా లోపలికి లాగాడు. మళ్లీ ఏనుగు దాన్ని కొట్టింది. ఈ విధంగా అనేక సార్లు ఒకరికి మించి ఒకరు ఈ విధంగా చేస్తున్నారు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్, కరిదిగుచు మకరికి కరిదిగుచు మకరి సరసికి కరిదరికి మకరి దిగుచు గరకరి బెరయన్, కరికి మకరి మకరికి కరి కరికి మకరి మకరికి కరి భరమనుచును అదల కుదల భటుల రుదుపడన్. ఒకదానికి ఒకటి తీసిపోకుండా యుద్ధం చేస్తున్నాయి. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుతోంది. ఏనుగు వెంటనే మకరిని గట్టుపైకి లాగుతోంది. ఎవరికి ఎవరు తీసిపోరని సమస్త వియచ్చరులందరూ ఆశ్చర్యంతో అంబర మార్గాన చూస్తూ ఉన్నారు. ఈ విధంగా గజరాజు పోరు సాగిస్తూ ఉన్నాడు మకరితో. దుర్రమునరించెన్నగేంద్రుడు దృఢ బలమున ధృతమతియై మకరితో, దృఢమునరించెన్నగేంద్రుడు దృఢ బలమున

0: ఈ విధంగా 1000 వత్సరాలు ఘోరమైన యుద్ధం చేశాయి. వీరావేశంగా ఢీకొని ముట్టెలతో తాగుతూ వాడిదంతాలతో పొడుచుకొనుచు పరస్పరం గెలుపు కోరికతో నిద్రాహారాలు మరి యుద్ధం సాగిస్తూ ఉన్నాయి. అదిగాంచి గజరాజ భార్యలు
1: మకరితోడపోరు మతంగ విభుని ఒక్కరు నిడించి పోవ కళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూధంలో

మగలు దగులు గారే మగువలగు మొసలితో పోరుతున్న తన భర్త గజరాజును వంటిగా విడిచిపోవుటకు కాళ్లాడక ఆడయేనుగులు దుఃఖిస్తూ చూస్తూ ఉన్నాయి. ఆలుమగల ముడి అంత విడదీయరానిది గదా. మొసలికి జలం జీవనస్థానం అగడం, ఏనుగు యొక్క రక్తమాంసాలు పీల్చుకుంటూ ఉండడం చేత ప్రతిక్షణము దాని బలం పెరుగుతూ ఉన్నది. కాని గజరాజు బలం మాత్రం క్షీణిస్తూ కృష్ణపక్ష చంద్రుని వలె అంతకంతకు క్షీణిస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి మకరం తన యావచ్చక్తులను కూడా తీసుకుని పాదద్వంద్వము నేలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిల తగుమ్మారాకు హత్తించి ఖేద బ్రహ్మపదావలంబన రతిన్ క్రీడించు యోగేంద్రు మర్యాదం నక్రము విక్రమించే నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్విక్రమై నీళ్లలో మునిగి మొసలి రెండు కాళ్లను నేలపై మోపి ఊపిరి బిగబట్టి యోగీంద్రుడు పంచేంద్రియాలను అణచి బుద్ధి అనే తీగకు మారాకునమర్చి పరమాత్మ పాదాలను పట్టినట్లుగా గజేంద్రుని యొక్క రెండు పాదాలను కదలక మెదలక గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఇటు కదలలేక గజేంద్రుని ధీరస్థితి ఎలా ఉన్నదంటే ఊహకలంగి జీవనపుటోలమునంబడి ఊహకలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్ మగామోగలతో నిబద్ధ పదమున్ విడిపించుకునంగలేక

0: జీవన పోరాటంలో పడిపోయి మోహమనే పాశానికి బద్ధుడై దాన్ని విడిపించుకోలేక దిక్కుతోచక సంసార చక్రంలో నలిగిపోయే మానవునిలాగా గజేంద్రుడు ఆ మకరి నోటికి చిక్కి విలవిలా కొట్టుకుంటూ ఈ విధంగా విలపిస్తున్నాడు.
1: ఇటువలే నెట్టువలే నోర్చెదన్నో.

అని దుఃఖించి ఎంతకు తప్పించుకునే మార్గం కనక రోదించి రోదించి హాయిగా అరణ్యంలో తిరుగాడగా ఈ సరోవరానికి ఎందుకు వచ్చారు? వచ్చిన వాడిని దాహాతి తీర్చుకుని పోవగా ఇందు జలక్రీడలు ఎందుకు చేశారు? నా బుద్ధి పెడత్రోవ పట్టి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకు దిక్కేది, ఇప్పుడు నాకు దిక్కేది అని రోదించి పూర్వపుణ్య జ్ఞానం వల్ల కలిగిన మేలైన యోచన ఆత్మలో పరమాత్ముడు గుర్తొచ్చాడు. లోకంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కని చెప్పుకుంటారే, ఆ దేవుడు నన్ను రక్షించకపోతాడా అని మనస్సులోనే గజరాజు ఈ విధంగా పరమాత్మను వేడుకున్నాడు. యవ్వని చే జనించు జగము యవ్వని లోపల నుండు హీనమై యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు. సర్వము తానయైన

ఎవరి వల్ల ఈ జగం పుడుతున్నదో, ఎవరిలో పెరుగుతోందో, ఎవరి యందు లయం పొందుతున్నదో, పరమాత్ముడు ఈ విశ్వానికి మూలకారకుడెవ్వడో, పుట్టుట గిట్టుట పెరుగుట లేనివాడెవ్వడో, అన్ని తనైన వాడు ఆ మహాత్ముడు అట్టి భగవంతుణ్ణి శరణు వేడుకుంటాను అని ప్రార్థించాడు. ఈ విధంగా ఇంకా వేడుకుంటున్నాడు.

కలిరాజు హృదయమందు ఈశ్వరుని నిలిపి తన దీన దశను వేడుకుంటూ ఉన్నాడు. మకరి తన దేహమునందలి రక్తమాంసములను పీల్స్తూ ఉన్నది. దుర్భర వేదన తడలేకపోతున్నాడు. మళ్లీ మనసెందుకో సంశయాత్మకమైంది. నిజంగా పరమాత్మ ఉన్నాడా, ఉంటే వస్తాడా అని సంశయంతో కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలన్ కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల బాలం కలడందురు అన్ని దిశలం కలడు కలందనుడు వాడు కలడో లేడో ఆర్తుల పాలిట కామధేనువరడి. ఆ దేవదేవుడు ఉన్నాడా, ఉంటే నా మొర విన్నాడా, వింటే వస్తాడా? ఇలా అనుమానాస్పదమైంది మనస్సు. వెంటనే బుద్ధి మేల్కొని పిచ్చి మనసా, ఏమిటి సందేహం అంటూ తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు లేడేమో అనుమానం కలగగానే సర్వశక్తులు క్షీణించిపోయాయి. నిస్సత్తు ఆవరించింది. మకరి తనని లోనికి లాగేస్తున్నది. కాదు కాదు కాదు, ఉన్నాడు పరమాత్మ, ఉన్నాడు, నన్ను రక్షిస్తాడనే ధైర్యం కలగగానే కాస్త శక్తి పుంజుకున్నది. అందుకే తనకు తానే ఈ విధంగా ధైర్యం చెప్పుకుంటున్నాడు.

జారిపోతున్న మనోధైర్యాన్ని కూడా తీసుకుని ప్రగాఢ విశ్వాసపు వెలుగుతో సందేహ మేఘ సంచయాన్ని పటాపంచలం చేసి లోకరక్షకుడైన పరమాత్ముని వేడుకున్నాడు. తన దీనహీన దశను ఇలా మొరపెట్టి రక్షించు స్వామి అని దివికి తన తొండాన్ని చాచి దీనుడై, లావక్కింతయు లేదు ధైర్యము.

సర్వేశ్వరా కవవే వరదా సంరక్షింపు భద్రాత్మజా. భగవంతుడా, నా శక్తి సన్నగిలింది, ధైర్యం ఆవిరైపోతోంది, మూర్ఛ వస్తోంది, శరీరం నలిగిపోయింది. నీవే తప్ప నాకు దిక్కు లేదు. త్వమేవాచరణం అన్యథాచరణం నాస్తి మమ, పాహిమాం దేవా పాహిమాం అని వేడుకున్నాడు. ఓ కమలాప్త ఓ వరదా,

ప్రతిపంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరా ఓ కహ ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కావవే రావే కరుణి.

అనన్యా చింతయంతో మామ ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీతాకారుని యొక్క హామీ, ఎవరైతే నిరంతరము నన్నే జానిస్తూ ఉంటారో వారి రక్షణ బాధ్యత నేను వహిస్తానన్నాడు. అందుకే శ్రీహరి గజరాజు మొర విన్నాడు. విశ్వవ్యాపకుడైన విష్ణువు వైకుంఠపురంలో, అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధముదాబల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోబల ఉప్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్ర.

వైకుంఠపురంలో అంతఃపురంలో ఒక మేడకు దాపుడు గల అమృత సరస్సు గట్టున చంద్రకాంత శిలావేదికపై లక్ష్మీదేవితో వినోదిస్తూ గజేంద్రుని యొక్క ఆర్తనాదం విన్నాడు. వెంటనే అక్కడ నుండి లేచి వేగిరపడుతూ సిరికింజప్పడు శంఖ చక్ర సిరికింజప్పడు శంఖ చక్రయు

సిరికెంజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారము జీరడు అభ్రగపజన్ పన్నింపడు ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకు

గజరాజును రక్షించే ఆతృతలో లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాది ఆయుధాలు తీసుకోలేదు, సేవకులను పిలవలేదు, గరుడ వాహనాన్ని సిద్ధపరచలేదు, చెవి వరకు జారిన జుట్టుముడిని చక్కదిద్దుకోలేదు. ప్రళయ కలహంలో పట్టుకున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా విడవకుండా హడావిడిగా వస్తూ ఉన్నాడు. గజేంద్ర రక్షణ కొర్ర కై వెన్

0: ఈ విధంగా హడావిడిగా వచ్చేస్తున్నాడు. ఆశ్చర్యపోతూ వస్తున్నారు అందరూ కూడా. విహ్వల నాగేంద్రము కావ ఆతురతతో హరి కదలగా ఆయన వెంట లక్ష్మి, ఆమె వెంట అంతఃపుర కాంతలు, వారి వెనుక గరుడు, అతని వెనుక చక్రము, విల్లు, గద, శంఖము ఇత్యాది ఆయుధాలు, నారదుడు, విశ్వక్సేనుడు, ఇలా వైకుంఠంలోని ఆబాల గోపాలము హరావిడిగా ఆయన వెంటే వస్తున్నారు. ఆయన వెంట వస్తున్నటువంటి లక్ష్మీదేవి అనుకుంటున్నదట,
1: తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపము వినెను, తన వేంచేయు పదంబు

భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని చక్రాయుధుడేడి చూపుడని

హడావిడిగా వస్తూ అనుకుంటున్నది లక్ష్మీదేవి. ఎక్కడికి బయలుదేరారు ఈయన? ఏమీ చెప్పటం లేదే. ఒకవేళ దిక్కులేని స్త్రీలు రక్షించు స్వామి అని వేడుకున్నారా, లేక దుర్మార్గులైన రాక్షసులు వేదాలను అపహరించి పారిపోయారా, లేక స్వర్గపురిపై దుర్మార్గులైన ధనుజులు దాడి చేశారా, లేక భక్తులను పట్టుకుని దుస్తులైన దుర్మార్గులు విష్ణువు చూపరా అని నిలదీశారా, ఎందుకు ఇలా అడావిడి పడుతున్నారు అని ఆశ్చర్యపోతూ ఆయన వెనకే వస్తూ అంటోంది ఆవిడ అనుకుంటోంది. ఈ విధంగా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. అడిగదనని కడువడిదను అడిగిన తను మగడు నుడుగడని నడయుడుగు, అడిగదనని కడువడిదను అడిగిన తన మగడుగడని నడయుడుగు, వెడ వెడ వెడ చిడుముడి తడబడ వెడ వెడ చిడుముడి తడబడ నడుగిడు

జడిమన్ అడుగిడు నెడలన్ జలధరము వెంట మెరుపు తీగవలే కోటి చంద్రుల కాంతి ముఖంతో భుజాలపై కొప్పుముడి చిందులాడుతూ ఉండగా వడ్డాణం వదులై నుదుటి పూత చెదిరి వస్తూ ఉన్న విష్ణువుని వినివిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా నారాయణ నమో నమః అని వేడుకుంటూ ఉన్నారు. కాని వారి నమస్కారాలేమీ స్వీకరింపకయే మనోవేగంతో మొసలి ఏనుగు పోరాడేటటువంటి సరస్సుకు చేరాడు. అది ద్వంద్వాలతో నిండినటువంటి సంసారంలా ఉన్నది. దాన్ని చూడగానే ఈ విధమున ఆ దావనుడవు

దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపుటకు తన చక్రాన్ని పంపగా అది రివ్వు రివ్వున సరస్సును దొచ్చి మొసలి తలను నరికి సంహరించింది. వెంటనే హూహూ అనే గంధర్వుడుగా మారి నిజవాసం చేరుకున్నది. శ్రీమన్నారాయణుడు గజరాజు శిరస్సుపై తన హస్తము నుంచి నిమరగా గజేంద్రుడు సేదదీరి కనులు తెరచి శ్రీ మహావిష్ణువు వైపు చూచి సాగిలబడి

నిన్ను నిరూపింప చెక్తుండనే దేవా, నేడు నా పూర్వపుణ్యంబునంగల్గు సద్భక్తి భావంబునం సత్యరూపుండవవు నిన్ను నే గంటి సంతుష్టి గొంటిన్ మరి సంధియంబూడే సంధియంబూడెనోయన్నా నీకన్న వేరున్నదే నిర్గుణాద్వైతం.

కాలాగ్నికీలావళిన్ మగ్నులై అంతమున్గాలేరో మహాదేవా, నీ దాసులవు వారు నీరే జపత్రాంతరంబైన తోయంబు తీరంది కాలంబు సైరించి నీ ఎందడంబులందేర్చి మోక్షంబు సాధింతురో తండ్రీ. శ్రీమన్నారాయణ వేద పారాయణ నమస్తే నమస్తే నమస్తే నమః అని వేడుకొనగా శ్రీహరి ఆనందించి, ఓ కరిరాజా, నీవు గత జన్మలో ఒక మహారాజువయ్యా, ద్రవిడ దేశపు రాజువి, అగస్త్యుని శాపం చేత నీకు ఈ స్థితి కలిగింది, కనుక ఇక నీ జన్మ తరించింది అని ఆయనకి ఆశీర్వదించి శివుని యొక్క సాయుజ్ఞాన్ని ప్రసాదించాడు మహానుభావుడు. కనుక భక్తులారా, నిరంతరము సత్యమార్గాన పయనిస్తూ భగవంతునే నమ్ముకుని ధర్మ మార్గాన పయనించే సర్వజనులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా అండగా దండగా నిలబడి మనల్ని సత్యమార్గంలో పయనింపజేస్తాడని, ఆ మార్గాన పయనించమని వేడుకుంటూ సమస్త ముని బృందము దేవతా బృందము శ్రీ మహావిష్ణువుకిట్లు మంగళ నిరాజనములిస్తూ ఉన్నారు.

మీరింతవరకు గజేంద్ర మోక్షం హరికథాంగానం విన్నారు. కథకులు శ్రీ మడమాల రాంబాబు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తదుపరి సమాజానికి నేనేం చేశాను కథానిక వింటారు రచన శ్రీమతి మేరీ కృపాబాయి. చివరిగా యోగా మెడిటేషన్, శ్రీ ఎం గుణశేఖర్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎస్ జగన్మోహన్ రావు, మృదంగం శ్రీ దండముడి రామ్మోహన్ రావు. ఒంటిగంట 30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పోషకాహార ప్రాముఖ్యత గురించి పరిచయ కార్యక్రమం వింటారు డాక్టర్ జి సుష్మా గారితో. అనంతరం లలిత గీతం, ఇంకా ఆరోగ్యానికి రక్ష బొప్పాయికి సంబంధించిన విశేషాలు ప్రసారమవుతాయి. 3:55 గౌరవనీయ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన పిఎం కిసాన్ 23వ విడత విడుదల కార్యక్రమంపై ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ప్రసారం. పంట పంటసిమ్ముల కార్యక్రమంలో తొలకరి ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తు చర్యలు డాక్టర్ ఎన్వీవీఎస్ దుర్గాప్రసాద్ గారితో పరిచయం, ఇంకా జానపద గీతం. చివరిగా టమాటాలో సూక్ష్మ పోషక లోపాల నివారణ వింటారు పంటసిమ్ముల కార్యక్రమంలో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కత్తి చేసిన గాయం కంటే నాలుక చేసిన గాయమే మిక్కిలి చెడ్డది. మొదటిది శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది, రెండవది స్ఫూర్తిని ఉత్సాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు సమయం 11:47 దాటి 35 సెకన్లు. 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేపే సమాప్తం. FM 102.5 మా ప్రసారాలు నిరంతరంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.